ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ మంగళవారం శుభోదయం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు ఎన్నో రూపాలలో అవతరించారు. భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆఖరికి ఈ స్తంభంలో కూడా ఉన్నారు అని నిరూపిస్తూ హిరణ్యకశిపుని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు చేసిన అద్భుతవంతమైన శక్తివంతమైన అవతారమే నరసింహస్వామి అవతారం. సుమారు 200 అడుగుల ఎత్తున్న నల్లని ఏకశిలా పర్వతంపై కొలువై ఉంది బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన ద్వారం భక్తులకు స్వాగతం పలుకుతూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. మరి ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఇవాల్టి మన క్షేత్రదర్శినిలో. ట్యూన్ చేసి ఉంచండి అర్చన, మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో.

మేరీ ట్యూన్ చేశారు అర్చన మీ ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్లో సమయం 6:17. ఇవాల్టి అర్చన కార్యక్రమంలో బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఒక పెద్ద ఏకశిలా గుట్టపై వెలసిన పురాతన స్వయంభూ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. అసలు ఈ ఊరికి బెజ్జంకి అనే పేరు ఎలా వచ్చిందంటే, క్రీస్తు శకం 1053 కాలం నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుని కాలపు శనిగరం శాసనంలో ఈ గ్రామాన్ని బెజవంక అని పిలిచేవారట. కాలక్రమేణా ఈ క్షేత్రం బెజ్జంకిగా పిలువబడుతుంది. నరుడు మృగం కలిసిన రూపం కాబట్టి స్వామికి నరసింహ అనే పేరు వచ్చింది. సృష్టి స్థితిలయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా ఈ స్వామిని కొలుస్తారు భక్తులు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ మధురమైన గీతం తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి అర్చన మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మేరీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:25. బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయ ప్రస్థానం చాళుక్యుల కాలంలో ప్రారంభమైనప్పటికీ 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఇక్కడ ఎత్తైన గోపురం, విశాలమైన మండపాలను నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక కాకతీయ రాజైన రుద్రుని మంత్రి ఇక్కడ ఒక అద్భుతమైన శివాలయాన్ని కూడా నిర్మించారని అక్కడి చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి అర్చన క్షేత్రదర్శిని.

మేరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి అర్చన. ఇవాల్టి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. పూర్వం ఈ కొండపై కొంతమంది మునీశ్వరులు తపస్సు చేసేవారట. ఒకరోజు స్వామివారు కలలో కనిపించి తాను ఈ గుహలో వెలిశానని చెప్పారట. ఆ తర్వాత రోజు వారంతా వెతకగా సహజమైన గుహలో స్వామివారు కొలువై ఉన్నారు. ఆ తర్వాత అక్కడి గ్రామస్తుల సహకారంతో అక్కడ ఆలయాన్ని నిర్మించారట. గర్భాలయంలో స్వామివారు దక్షిణాభిముఖుడై లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ మండపంలో ఉండే నాలుగు స్తంభాలు, వాటిపై ఎంతో అద్భుతంగా చెక్కిన శిల్పాలు, జానపద పౌరాణిక కథనాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఇవన్నీ 12వ శతాబ్దపు కాకతీయ వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ గీతం తర్వాత.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: బెజ్జంకి ఆలయానికి ఉత్తరాన సుమారు 30 అడుగుల ఎత్తున్న ఆండాల స్తంభం ఉంటుంది. ఈ స్తంభానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. సంతానం లేనివారు, వివాహం కానివారు ఈ స్తంభానికి ప్రదక్షిణాలు చేసి ఒడిబియ్యం పోస్తామని మొక్కుకుంటే వారి కోరిక తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా వస్తుందని అంటారు. ఈ క్షేత్రానికి యాదగిరిగుట్టకు ఒక విచిత్రమైన సంబంధం ఉందని కూడా చెప్తారు. స్థల పురాణం ప్రకారం ఒక సిద్ధుడు ఇక్కడ ఒక శక్తివంతమైన యంత్రాన్ని ప్రతిష్ఠించాడట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ యంత్రాన్ని తీసుకెళ్లి యాదగిరిగుట్టలో పెట్టారని చెప్తారు. ఆ యంత్రాన్ని లాగినప్పుడు స్వామివారి విగ్రహం కాళ్ళు కాస్త పైకి లేచాయని, అందుకే ఇప్పటికీ ఇక్కడి స్వామివారి పాదాలు ఆ స్థితిలో ఉంటాయనేది స్థానిక కథనం. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం, పౌర్ణమి రోజున శకటోత్సవం అంటే బండ్ల జాతర నిర్వహిస్తారు. బెజ్జంకి చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు ఆ జాతరలో పాల్గొనడానికి, స్వామివారి రథోత్సవం చూడటానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు.

ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయంతో పాటు చతుర్భుజ భైరవ విగ్రహం, నక్షత్రాకారపు వేదికపై ఉన్న పురాతన శివాలయం, లక్ష్మీ గణపతి ఇంకా రేణుక ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ లక్ష్మీ గణపతి విగ్రహానికి ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే, ఒక రైతు పొలం దున్నుతుండగా విగ్రహం నాగలికి తగిలి బయటపడిందట. ఇక ఆ సమయంలో విగ్రహాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ఠించారని చెప్తారు. శ్రావణ మాసంలో పండిన మొదటి పంటను స్వామివారికి సమర్పిస్తారని అక్కడి ప్రజల నమ్మకం. రథోత్సవం సమయంలో భక్తులు దీపకాంతలతో స్వామివారికి నీరాజనాలు ఇస్తారు. కర్పూరం ఎలాగైతే కరిగిపోతూ వెలుగును ఇస్తుందో అలాగే మనిషిలోని అహంకారం కూడా భగవంతుని సన్నిధిలో కరిగిపోయి జ్ఞానమనే వెలుగుతో నిండిపోవాలని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తారు భక్తులు.

బెజ్జంగి క్షేత్రం హైదరాబాద్ నుండి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనాలు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం సమయంలో స్వామివారికి విశేష కర్పూర నీరాజనం ఇస్తారు. హైదరాబాద్ జేబీఎస్ నుండి సిద్దిపేటకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బస్సులు సౌకర్యం కలదు. అక్కడ నుండి బెజ్జంకికి బస్సులు లేదా ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైల్లో వచ్చేవారు కరీంనగర్ లేదా సిద్దిపేట స్టేషన్లో దిగి రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మీరు కూడా ఈ మహిమాన్విత బెజ్జంకి నరసింహుని దర్శిస్తారని ఆశిస్తూ ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-8-5-1-0-2కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఈరోజు ఉదయం 7:15 ఇది మన చట్టం, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్. ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరాం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఈ సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం, పిల్లల మీద డిజిటల్ స్క్రీన్ టైం ప్రభావం, ఈ అంశం గురించి డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇప్పుడు వినండి శ్రీ ఆంజనేయం చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా 6,000 మందికి పైగా విద్యార్థులు 21 కోట్ల రూపాయలకు పైగా నిధులను అందుకున్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు ఇకపై ప్రతి నెల నేరుగా స్కాలర్షిప్లు అందుతాయి. దీనివల్ల సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేని ఆర్థిక సహాయం అందుతుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన జెమ్ 10వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మంత్రి, జెమ్ రాకముందు కొనుగోళ్లలో పారదర్శకత లోపించిందని, మంచి పాలన ఉండేది కాదని అన్నారు. ఈనాడు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనిలో రిజిస్ట్రేషన్కు ముందే పారదర్శకత, పోటీతత్వం, ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్లను డిజిటలైజ్ చేయడానికి, అస్పష్టత తొలగించి పారదర్శకతను తీసుకురావడానికి జెమ్ ఒక ప్రయత్నమని గోయల్ అన్నారు. గడిచిన 10 ఏళ్లలో జెమ్ పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 400 కోట్ల రూపాయలుగా ఉన్న క్రాస్ మర్చెండైజ్ విలువ గత 2 ఏళ్లలో సంవత్సరానికి 500,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జెమ్ ద్వారా ఇప్పటి వరకు సమిష్టిగా 20,00,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవల కొనుగోళ్లు 3 కోట్లకు పైగా ఆర్డర్ల ద్వారా జరిగాయని గోయల్ తెలియజేశారు. 2015-16 నుండి గ్రీన్ ఇండియా మిషన్ అమలు చేయబడుతోందని ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక

సమాధానంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి 2015-16 నుండి 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జిమ్ ద్వారా 1,84,000 హెక్టార్లకు పైగా భూమిని పర్యావరణ పునరుద్ధరణ కిందకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని, పర్యావరణ ప్రయోజనాలను పెంపొందించడానికి 2020-21 నుండి 2026-27 మధ్యకాలంలో 600 నగర వనలు, 400 నగర వాటికలను అభివృద్ది చేయడానికి మంత్రిత్వశాఖ నగర వన్ యోజన కూడా అమలు చేస్తోంది. ఈ నగర వన్లు పచ్చదనాన్ని పెంపొందించడంలో, గాలి నాణ్యత, వాతావరణాన్ని మెరుగుపరిచే సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీ

0: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ లక్ష్యం చర్చల్లో పాల్గొనడం కాదని, గందరగోళం సృష్టించడమేనని అన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ప్రతి అంశంపైనా సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సభ సజావుగా సాగేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు.
1: फिर से मैं चैलेंज देता हूं राहुल गांधी को, आप सदन में आइए, हम चर्चा के लिए तैयार हैं और आपको मुंह तोड़ जवाब दिया जाएगा, यह भी बताना चाहूंगा. और भ्रम मत फैलाइए, कोई गोली नहीं चली है जंतर मंतर में और कोई गोली का ऑर्डर नहीं दिया गया है जंतर मंतर.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా కమిటీ 5వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ జాదవ్, భారత్ యోగా ప్రకృతి వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇవి ఆరోగ్యం, సమగ్రమైన, మందులు లేని విధానాలను అందిస్తాయని చెప్పారు. యోగా శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు దోహదపడుతుందని, అయితే ప్రకృతి వైద్యం పోషణ, జీవనశైలిలో మార్పులు, సహజ చికిత్సలు, శరీర అంతర్గత స్వస్థత సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ నిన్న ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఆకర్షించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపునిస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
2: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని హామీస్తూ, వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు.
3: छात्र आंदोलन पर पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర్య

దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:16. ఇది మన చట్టం, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్. ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరాం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాప్ వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫామ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డ్ ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. సో అది కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతనే బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారో వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
0: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
1: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ ని బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు 0 ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, 5 మంది ఉన్నా 500 చెల్లించాలి.

0: అనుకుంటున్నాడు. నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను. అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్లో ఎక్కువ మందిని తీసుకున్నాను. మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు, మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా మార్పు?
1: దాన్ని అమెండ్మెంట్ అంటారండి, అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
1: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్ లో ఇంకో అతను వచ్చాడు, సమ్ ఎక్స్ వై జెడ్ ఉన్నాడు,
0: నెంబర్ సేమ్ గానీ మనిషి మారారు,
1: మనిషి మారారు, ఎస్, అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్ సరిపోవట్లేదు, ఇంకో ప్రిమైసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్ నేమ్ చేంజ్ అయినప్పుడు, థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్.
0: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతూ ఉన్నారు, ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది, అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా, దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీది కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నాడు, అమెండ్మెంట్స్ కి వెళ్లేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
0: అయితే మీరు అన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు. అలాగే మరి రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
1: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు, లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు May 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd August చేయించవచ్చు, లేకపోతే 18th November చేయించవచ్చు. ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31st December ఆ ఏడాది వరకే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలి.
0: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏం అవసరం లేదు, ఎలాంటి మార్పులు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం రెన్యువల్ మాత్రం చేయించుకోవాల్సిందే,
1: తప్పనిసరి.
0: ఏదైనా పరిస్థితుల్లో రెన్యువల్ మిస్ అయితే పెనాల్టీస్ ఏ రకంగా ఉంటాయి?
1: ఇప్పుడు రెన్యువల్ అన్నది 1st November నుంచి 30th November దాకా అప్లికేషన్ ఓపెన్ గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్ అది. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1st December నుంచి 31st December దాకా మీకు 25% పెనాలిటీ పడుతుంది. అదే 1st January నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాలిటీ పడుతుంది.
0: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్కి వెళ్ళాలి
1: తప్పనిసరిగా.
0: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పని వేళలు, అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళ గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్ వచ్చేటప్పటికి ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద VDA వేరియబుల్ DNS అలవెన్స్ ని రివైజ్ చేస్తూ
0: ఉంటారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని
1: రివైజ్ చేస్తూ ఉంటారు అది ఎవ్రీ 6.

0: నెలకి ఏప్రిల్ 1st to 30th of సెప్టెంబర్ దాకా ఒకటి ఉంటుంది. 1st అక్టోబర్ నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్గా చూసుకోవాలి. వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్గా మనకి ఇదివరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పని వేళలు. ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పని చేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ఐటీ ఐటీఈఎస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జంప్షన్ వచ్చింది. 8 నుంచి 10 గంటల దాకా పని చేయొచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
1: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
0: విమెన్ ఎంప్లాయీస్ కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి. అంతకు ముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్ లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్ గా పనిచేస్తున్నారు. ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు. కానీ రీసెంట్ గా 2024 లో 2023 లోనో ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్ లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
1: సో మీరు చట్టం ప్రకారం విమెన్ ఎంప్లాయీస్ లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత.
0: సరిగ్గా చెప్పారు, అది కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యత.
1: ఒక ప్లాన్ తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది? దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి? ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
0: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అది మీ దగ్గర భద్రపరుచుకున్నచో, ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏవచ్చినా మీరు సేఫ్ గా ఉంటారు.
1: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేమి పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
0: ఉద్యోగులు 240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్లకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ 1st 2 వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. మొదటి 5 మాత్రం మ్యాండిటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే August 15th, 26th జనవరి, October 2nd, అది కాకుండా మే డే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే June 2nd. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
1: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమేం జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైంలు చేంజ్ చేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి పర్వాలేదు, కాస్త ఎక్కువ ఒక గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే

0: రిజిస్టర్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
1: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింత వరకు ఇది మన చట్టం, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్. ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరాం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:31 జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324082 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట పౌర్ణమి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, అలాగే భువనగిరి ఆర్బీ నగర్ నుండి గుజ్జా బాలకృష్ణ, వినీత, అనీష్, సాత్విక వారి కుటుంబ సభ్యులు ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేసి పంపించారు. కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, సాయి చరణ్, బృందా, చిన్నమంతల వీరందరి కోసం కూడా ఈ పాట.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గంటల 39 నిమిషాలు. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట గృహలక్ష్మి చిత్రం కోసం సుశీల పాడిన పాట ఆత్రేయ సాహిత్యానికి సత్యం సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కానుగుల గోపాల్, అలాగే పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామాంజమ్మ, నీలేంద్ర వారి కుటుంబ సభ్యులు ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, అలాగే బుధాన్ పోచంపల్లి నుండి పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎలంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ గుణ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సాంగ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 7:45. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రతిమారావు పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ చోటుపల్ నుండి, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మంగమ్మ మూర్తి విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి, అలాగే కే పాండు బచ్చన్నపేట నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. కీసర మండలం ఔటర్ రింగ్ రోడ్ నుండి బాబూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీరందరి కోసం ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట పులి బెబ్బులి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి మండలం రాయగిరి నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, అలాగే హేమంత్ కుమార్, రిషి, తేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, రఘునాథపురం గ్రామం నుండి మెసేజ్ పంపించారు. అలాగే గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ వారి కుటుంబ సభ్యులు, అలాగే ఒక మంచి పాట కోసం మౌనిక, బాలు, వినయ్ కుమార్, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి కోరుతున్నారు. రవికిరణ్, మాధవీలత ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ పుట్టపాక నుండి, ఇంకా జంపయ్య బిహెచ్ఈఎల్ నుండి, అలాగే సంజీత, శాంతి, జాన్సన్, బేగంపేట హైదరాబాద్ నుండి, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుండి పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

జనరంజనిలో ఇప్పుడు వినిపించబోతున్న పాట మంచి కుటుంబం చిత్రం కోసం పీసుశీల పాడిన పాట ఆరుద్ర సాహిత్యానికి ఎస్పి కోదండపాణి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు వనస్థలిపురం సాయినగర్ నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాలు చంద్రశేఖర్, శ్రీకాంత్, అలాగే మాడిశెట్టి లక్ష్మణ్, మనోరంజన్, అనంతలక్ష్మి, రవీందర్, దేవలక్ష్మి, చంద్రశేఖర్, కల్పన, స్వాతి, సందీప్ కుమార్, స్వరూప్ కుమార్, శ్రీకర్, సహస్ర, జ్యోతి కాలనీ ఏవోసి గేట్, సికింద్రాబాద్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే రాజన్న, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, ఋషివర్ధన్, శ్రీనివాస్, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే బుధాన్ పోచంపల్లి నుండి యలగందుల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను కూడా ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సాంగ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:15. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయనైన మాటలు, ఇదే మన జనరంజని. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దస్తగిరి మేడం, కడప జిల్లా ప్రొద్దుటూరు మేడం.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి మేడం గారు. చెప్పండి.
0: నేను బాగున్నానండి, చెప్పండి.
1: ఈరోజు వెంకటేష్ మేడం సాంగ్ ఏమంటే ఇదేరా, దాంట్లో నైజాంబాబులు నాటుబాబులు అతిథులు మీరండి ఆర్డర్ వేయండి. ఆ సాంగ్ మేడం.
0: బాగా పాడుతున్నారు కదా, మీరు ఆర్ట్ వేస్తారు కదా?
1: అవును మేడం.
0: ఏం ఆర్ట్ వేస్తారు మీరు?
1: బొమ్మలు, దేవులటి బొమ్మలు.
0: మీ సందేశాలు బాగా అందుతూ ఉంటాయి మాకు. షో టైమ్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు మీరు.
1: అవును మేడం.
0: చాలా సంతోషం అండి.

0: హలో నమస్తే అమ్మా.
1: నమస్కారం అండి.
0: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మా. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్కారం గుప్తా గారు, ఎలా ఉన్నారు?
0: బాగున్నా అమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా?
1: మేమందరం కూడా బాగున్నాం అండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
0: వాటి చినుకులు. ఈ చిత్రంలో మనోజ్ జానకి పాడిన పాట, గీత రచన వేట సుందరామూర్తి గారు, సంగీతం వెంకయ్యరాజ. నిన్ను కన్నా మనసు విన్నా ఎదలు మోహనాలాపన, నాకు మీరు మీకు నేను ఏకమవుతాము ఏడేడు జన్మలెత్తిన.
1: చాలా బాగా పాడారు, మీకోసం ఈ పాట.

0: హలో అండి, నమస్తే.
1: నమస్తే అండి, నా పేరు శోభారాణి అండి. నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్కారం శోభారాణి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం అండి, మీరు బాగున్నారా మేడం?
0: నేను కూడా బాగున్నానండి. చెప్పండి, వింటూ ఉంటారా కార్యక్రమాలన్నీ?
1: వింటానండి.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: ఉంది ఒక తడగాలని ఉంది, అడిగిన దానికి బదులిస్తే ఇస్తే అందుకు బహుమానం ఒకటింది. అడగాలని ఉంది ఆ పాట అండి, ఏ మూవీయో గుర్తులేదు.
0: బాగా పాడారు కదా, మరి మీకు బహుమానం ఏంటో తెలుసా? మేము మీకు బహుమానంగా మీరు పాడిన పాటను వినిపిస్తాం.

0: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఎవరు?
1: బెంగళూరు ఇంకా రామకృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్రం. మేడం
0: చెప్పండి, ఎలా ఉంది కర్ణాటక రాష్ట్రం?
1: బాగుంది మేడం, బాగున్నాము.
0: చెప్పండి చెప్పండి.
1: జెంటిల్మెన్. ఓకే మేడం,
0: సరే. జెంటిల్మెన్ సినిమా నుండి ఒక మంచి పాట.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు విన్నారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాన మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌケなレンジェル。
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ భయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో

0: మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 8:41. జనరంజని కార్యక్రమంలో మగధీరుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎం రమేష్, మంజులా పాడిన పాట వేటూరి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు వినాయక నగర్ నిజామాబాద్ నుండి కూర్చున్న శ్రీహరి జ్యోతి, స్నిగ్ద రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, మేడ్చల్ జిల్లా కేసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, లీలా, శ్యామల, హేమ, మంగ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే అల్మాస్గూడ నుండి రవికుమార్, వడ్లమాణి గారు, హరిని ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సాంగ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట శివ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజా బృందం పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధిబాబు, రాఘ్విబాస్, విభు వారి కుటుంబ సభ్యులు, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే ఏదైనా ఒక మంచి పాట కోసం గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ రిక్వెస్ట్ పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గరణామవుడు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తిక్ మనో, యామిని భవ్య, శ్రీ సుధారామయ్య, చైత్రిక శ్రీవారి కుటుంబ సభ్యులు, అలాగే ఇదిమైలారం నుండి దేవునిరి వీరయ్య నమ్మని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత వారి కుటుంబ సభ్యులు, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే సిహెచ్ విజయకుమార్ చందనగర్ నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. ఎం రామయ్య, కార్తిక్ మనో, యామిని, జోగులాంబ గద్వాల నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, నల్లబోతుల జ్ఞానేశ్వర్, రూపు, రీతు, సుజాత, యశ్వంత్, మహేష్, దీపక్, చిక్రిక, సోహిని, సాన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహిన్, ఆర్యన్, సుచిత్ర నుండి మీనా కుమారస్వామి, అలాగే మా జనరంజని వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట. గరానా మూడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రా బృందం పాడిన పాట, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం.
1: బహుత్ స్వాగత్ ఆప్ సభీ కా బ్రేక్ కే బాద్ చిత్రలో కార్యక్రమం మే

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటమ్ స్కేప్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ డాక్టర్ శివరాంతో భేటీ అయ్యి రాష్ట్రంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి

సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుండి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సి పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన నిన్న 10 గంటల పాటు కొనసాగింది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా నిన్న పోలీసులు జరిపిన లాఠీచార్జీకి నిరసనగా బీజేపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. పాతబస్తీలో సామూహిక మాతేశ్వరీ ఘటాల నిమజ్జనోత్సవ ఊరేగింపు నిన్న రాత్రి అంగరంగ వైభవంగా సాగింది. అంతకుముందు పలు ప్రధాన మహంకాళి ఆలయాల్లో పోతరాజుల స్వాగతాలు, భవిష్యవాణి రంగం కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాయి. ఈ ఊరేగింపును తిలగించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సర్వశిక్ష సమగ్ర శిక్షపై అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. సర్వశిక్ష సమగ్ర శిక్ష కింద తెలంగాణకు 2025-26లో 1,086.41 కోట్ల కేంద్ర వాటా విడుదల చేశామని, రాష్ట్రంలో 736 కేజీబీవీలు మంజూరయ్యాయని మంత్రి లిఖితపూర్వకంగా తెలిపారు. ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిచ్చారు. తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుకు 396.57 లక్షల రూపాయలు, ఎక్స్చేంజీల అనుసంధానానికి 350 లక్షలు కేంద్రం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఐర్లాండ్పై సాధించిన విజయంతో ఆఫ్ఘనిస్తాన్ 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నాటికి టాప్ 8లో నిలిచే జట్లకు ఈ అవకాశం దక్కుతుంది. ఈ గెలుపుతో ఆఫ్ఘన్ వన్డే ర్యాంకింగ్స్లో తన 8వ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 10:05. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2010 నుండి 2015లో వచ్చిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.

0: మీరు విన్న ఈ పాట గబ్బర్ సింగ్ చిత్రం కోసం కార్తీక్ శ్వేతమోహన్ పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: స్టూడియో క్లాక్ లో సమయం 10:11. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం

మూవీ నుండి కార్తిక్ శ్రేయ ఘోషల్ పాడిన పాటను వినిపించండి అని కోరుతున్నారు హస్తినాపురం ఈస్ట్ నుండి కనగిరి సత్యనారాయణ, ఇందిరాదేవి, వేదాంశ్, అనిరుద్, శ్రేయాంశ్, అలాగే వెంకటేష్ నందిపేట నుండి. నిజామాబాద్ జిల్లా ఒమేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయేషా, అలాగే జింగం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి మీ ఎఫ్ఎం 102.8 లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు దూకుడు చిత్రం కోసం రంజిత్ దివ్య పాడిన పాట భాస్కర్ భట్ల సాహిత్యానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్ణి, విమర్శ్ రాజాజీనగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే బుధాన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి యలగంగల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎలంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ గుణ, నాగమణి, రుత్విక్ చారి, శ్రీ వైష్ణవచారి, కల్వకుర్తి నుండి, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు కోరుతున్నారు. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాబా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి, శివాజీ, గుజ్జేటి ఆనంద్, జోగా నర్సయ్య రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం సాగర్ మేఘా పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుండి దివాకర్, విమల, యశ్నా త్రివేది, అలాగే ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆదిపట్ల కరడి నుండి గోపి, కిషన్, ఉమావతి, దయచేసి ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, మాధవి, ఆంజనేయులు, బోధనపట్నంపల్లి నుండి వంశీకృష్ణ, అయాన్ష్, అన్విక, అలాగే ఆదిలాబాద్ జిల్లా నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నితిన్, నిఖిత, చందనగర్ నుండి బామిడిపాటి వెంకటేశ్వరరావు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో అత్తారింటికి దారిది చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి, అలాగే శ్రీరామ, హనుమానులు, వసంత, హరీష్, హరణు, అజయ్ వారి కుటుంబ సభ్యులు, అలాగే ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ధర్మవరం నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. డొంకేశ్వర్ నుండి మాడబోయి సత్యనారాయణ, తిరుమల, వర్షిణి, నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది అత్తారింటికి దారిది చిత్రం కోసం నరేంద్ర పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లబ్ లో సమయం 10:33. రేస్ గురం చిత్రం నుండి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరిన శ్రోతలు జీడిమెట్ల నుండి కరీముల్లా, నర్సీన్, రుహీన, అలాగే అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప లింగరాజు, సుధీర్, అలాగే నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునీద్, మహమ్మద్ జుబీర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నోమల్, మహమ్మద్ ఫర్ఖాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఫజీల్ కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే సౌదీ అరేబియా నుండి నవీన్ కుమార్, షాపల్లి నుండి చింత శ్రీనివాస్, సంతోష్, వినయ్, పెద్దంబర్పేట నుండి గుండు, అమదాస్, లావణ్య, సాయి ప్రకాష్, బిఎన్ రెడ్డి, చైతన్య నగర్ నుండి జగన్నాథ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది రేస్ గుర్రం చిత్రం కోసం సిద్ధార్థ్ మహదేవన్ పాడిన పాట యాదగిరి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి మూవీ నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధర వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జరుపుతల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలిపల్లి నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హేమలత, విశ్వనాథ్ చోటుపల్లి నుండి, అలాగే ఒక మంచి పాట కోసం వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, ఈదినూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, హరిదీక్షిత్, తనుజశ్రీ, పూర్ణ తేజశ్రీ యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

మధురగీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏమాయ చేసావే చిత్రం కోసం దేవనేకాంబరం చిన్మయి పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరిన శ్రోతలు మాధవి ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ నుండి, గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, భువనగిరి జిల్లా నుండి సుదర్శన్, మాదాసు, విజయ, నిజామాబాద్ నుండి నరసింహరావు, నిషిత, మమత, నరేందర్, నిజామాబాద్ నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ మెలోడీ.

0: హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మనం చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి అనుప్రభుయిన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు శ్రీహరి, శ్రీదేవి, హర్షవర్ధన్, రేఖాదేవి బాలనగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. ఒక మంచి పాట కోసం నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, ఎద్దుమేలారం నుండి దేవునేరి వీరయ్య, యాదమ్మ, హేమలత, విశ్వనాథ్, చోటుపల్లి నుండి రవికుమార్, శ్రీకాకుళం నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద, ఆయేష, శ్రీహరి, శ్రీదేవి, కర్ణాటక రాష్ట్రం నుండి రామకృష్ణారెడ్డి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ మెలోడీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェヌ。
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:59:25. మీరింతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విశేషాలను, బోల్డిన కబుర్లను మీతో పంచుకోవడానికి నెక్స్ట్ ఆర్జీ శిరీష రెడీగా ఉన్నారు. నేను మీ జ్యోతి సైనింగ్ ఆఫ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటమ్ స్కేప్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ డాక్టర్ శివరాంతో భేటీ అయ్యి రాష్ట్రంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణలో

బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నదాతల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలను మెరుగుపరిచేందుకు అకాడమిక్ ప్యానెల్ తనిఖీ బృందాలకు 3 విడతల్లో 2 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 48 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. మార్నింగ్ షో బయోపిక్ చిత్రానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. అప్పుడే ఆగస్ట్ నెల వచ్చి 11 రోజులు అయిపోయింది. ఈరోజు 11 ఆగస్ట్. మరొక 4 రోజుల్లో మన జెండా పండుగ. వావ్ అనిపిస్తుంది కదా. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం మనం ఈ సంవత్సరం. ఎందరో వీరుల త్యాగ ఫలితం మన దేశ స్వాతంత్రం. దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఒక వీర వనిత నిజ జీవిత కథ ఈరోజు.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మరి ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామని మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. పరిచయ వాక్యాలు చెప్పాలంటే, ఆమె చేతిలో కత్తి పడితే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఆమె గుర్రంపై దూకితే బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులే కదిలిపోయాయి అంటారు అందరూ చూసిన వారంతా. వీపున బిడ్డను ముడేసుకొని 2 చేతుల కత్తులు పట్టి నా ఝాన్సీని నేనివ్వను అంటూ సింహగర్జన చేసిన ధీశాలి భరతమాత గర్వించదగ్గ వీరపుత్రి ఝాన్సీరాణి లక్ష్మీబాయి. అబల కాదు సబల అని దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ ధీర వనిత కథ మణిక.

అద్భుతమైన పాట కదా. అసలు ఆ పాటలో చెప్పినట్టు మనందరం ఒకటే. మన శ్రోతలతో ఉన్న ఆత్మీయ అనుబంధం ఎప్పటికీ అనంతమనే చెప్పాలి. చాలామంది శ్రోతలు మాకు జెండా పండుగ అప్పుడే వచ్చేసినట్టుంది, ఈరోజు ఝాన్సీరాణి లక్ష్మీబాయి బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నాము, ఎన్నో మంచి విషయాలు వినబోతున్నామంటూ మనకు సందేశం పంపించారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, భవానీ షాపూర్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, ఇంకా వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి పంపించారు. మణికర్ణిక బయోపిక్ విశేషాలు వింటున్నారు, మన గుర్తుకొస్తున్నాయిలో. మొదటిసారి అంటే 1991 అసలు ఈ సినిమాని తీద్దాము అని పునాదులు పడ్డాట. ఇంతకీ ఎవరనుకున్నారో తెలుసా? ఆస్కార్ అవార్డు గ్రహీత హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్బర్గ్, అంటే గాంధీ సినిమా దర్శకులు అన్నమాట వారు. వారు

మొట్టమొదటిసారిగా హేమమాలిని గారిని పెట్టి ఝాన్సీ రాణి పాత్రలో హేమమాలిని గారిని ఊహించి సినిమాని తీద్దాం, హాలీవుడ్ స్థాయిలో సినిమా తీద్దాం అనుకున్నారట. కానీ ఎందుకో అది జరగలేదు. మళ్ళీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఐశ్వర్యరాయ్ బచ్చన్తో కూడా ఈ ఝాన్సీ రాణి కథని బయోపిక్గా తెరకెక్కిద్దాం అనుకున్నారట. అది కూడా పట్టాలెక్కలేదు. మరి తర్వాత ఏం జరిగింది? ఝాన్సీ లక్ష్మీబాయి కథని కంగనా రనౌత్ తన బయోపిక్గా తీశారు. ఇందుకే మరి మణికర్ణిక అంటున్నాను ఈ బయో

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:15 దాటి 58 సెకండ్లు. మరి శ్రోతలు చాలామంది స్పందించారు, ఎందుకు మణికర్ణిక అనే పేరు పెట్టారు? ఝాన్సీరాణి లక్ష్మీబాయి పేరు కదా అంటే, వారణాసిలో మణికర్ణిక ఘాట్ సమీపంలో ఆవిడ పుట్టడం వల్ల ఆవిడికి మణికర్ణిక అనే పేరు పెట్టారని చాలామంది శ్రోతలు స్పందించారు. పెళ్లి తర్వాత ఆవిడ పేరు కూడా మారింది. మరి ఎవరెవరు మనకి సందేశం పంపించారంటే, భోగ మార్కండేయ అనిత, అలాగే జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, ఇంకా హరీష్ కుమార్ గారు ఓల్డ్ బోయిన్పల్లి నుండి సందేశం పంపించారు. ఇంకొకరు కూడా సందేశం పంపించారు భూదాన్ భోజంపల్లి నుండి, యలగుందల మార్కండేయ. ఎస్, మీరందరూ అనుకున్నది గెస్ట్ చేసి పంపించింది కరెక్ట్. మణికర్ణిక అనేది ఆవిడ చిన్ననాటి పెళ్లి కాకముందు పేరు, అంటే వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నమాట. మణికర్ణిక చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, వారణాసిలో 1828వ సంవత్సరం నవంబర్ 19 పుట్టిన మణికర్ణికకి చిన్నతనం నుండే గుర్రపు స్వారీ, కత్తిసాము, విలు విద్య వంటి యుద్ధ విద్యల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది మణికర్ణిక. ఆమె ధైర్య సాహసాలను చూసి ఝాన్సీ రాజ్య దీక్ష గురువైన దీక్షిత్జీ ముగ్ధుడైపోతారు. అబ్బా, ఎంత గొప్ప వీరనారి, ఇంత చిన్నతనంలోనే ఎంత బాగా గుర్రపు స్వారీ, తర్వాత విలు విద్య, కత్తిసాము, కత్తి ఎంత బాగా అంటే చాలా సునాయాసంగా తిప్పేవారట ఝాన్సీరాణి గారు. మరి ముగ్ధుడైపోయి ఆయన ఏమనుకున్నారంటే, ఝాన్సీ రాజైన మహారాజా గంగాధర్రావు గారికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుని వారితో మణికర్ణిక వివాహాన్ని జరిపిస్తారు. అలా పెళ్లి తర్వాత ఆవిడికి లక్ష్మీబాయి అనే పేరును మారుస్తారు. మణికర్ణికగా లక్ష్మీబాయిగా మారుతారు.

చేశారు మన మణికర్ణిక. అలా ఝాన్సీ సామ్రాజ్యానికి మహారాణి అవుతారు మణికర్ణిక. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆవిడ ఎంత వీరోచితంగా పోరాడారు, అసలు ఎంత భారతదేశ చరిత్రలో అసలు మనం ముందుగా చెప్పుకుంటే 1857 మొదట స్వాతంత్ర పోరాటం గురించి ఆవిడ ఎంత బాగా చేశారు, ఎంత బాగా పాల్గొన్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియోని ఇస్తాం పద్మిని. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. అయితే ఝాన్

ఝాన్సీకి రాణి అయిపోయారు లక్ష్మీబాయి. మణికర్ణిక లక్ష్మీబాయిగా మారింది. వారిని పెళ్లి చేసుకున్నారు. గంగాధరరావు గారిని పెళ్లి చేసుకొని హాయిగా కాలం గడుస్తోంది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు కదా. జీవితం ఎప్పుడూ పూలబాటగా ఉండదు, ముళ్ళబాటలో నడవాల్సి వస్తుంది కూడా కొన్నిసార్లు. కొన్నాళ్లకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఝాన్సీకి, కానీ ఆ బాబు 4 నెలలకే మరణిస్తాడు. గంగాధరరావు ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అయినా సరే మన మణికర్ణిక ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది, రాజ్యపాలనని చేస్తూ ఉంటుంది, ప్రజల్ని ఎంతో ఆనందంగా ఉంచడానికి, సుభిక్షంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మరి 4 నెలలకే బాబు చనిపోతాడు. మరి రాజుగారు గంగాధరరావు గారి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. దాంతో వారు ఏం చేస్తారంటే దామోదర్రావు అనే బాలుడిని దత్తత తీసుకుంటారు. కొద్ది రోజులకే రాజు గంగాధరరావు గారు కూడా కన్నుమూస్తారు. ఇక ఎన్నో సమస్యలతో పాటు బ్రిటిష్ సైన్యం వారు చుట్టుముడతారు ఝాన్సీ కోటని. అప్పుడు ఇంకా మొదలవుతుంది. ఝాన్సీలో ఎన్నో ఎన్నో రకాల అన్యాయాలు మొదలవుతాయి, బ్రిటిష్ వాళ్ళు చేసే అన్యాయాలు మొదలవుతాయి. మరి ఝాన్సీ రాణి మణికర్ణిక వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకు వస్తున్నాయి వింటున్నారు మణికర్ణిక బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అప్పటికే 1857 సంవత్సరానికే బ్రిటిష్ వారు దేశం అంతటిని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దేశం అంతటిని ఆక్రమించుకున్నారు. వారి కుతంత్రాలన్నీ చేస్తూనే ఉన్నారు. అయితే వారు కొత్తగా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ టైంలో ల్యాబ్ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ మనందరికీ గుర్తుంటుంది, సోషల్లో మనం చదువుకున్నాం. ఇంతకీ దీనికన్నా ముందు మీరు నాకు ఒక విషయం చెప్పాలి. మీరు మొట్టమొదటిసారిగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి ఎప్పుడు చదువుకున్నారు? మొట్టమొదటిసారిగా నేనైతే, మాకు చిన్నతనంలో తెలుగు ఉపవాచకం ఉండేది, ఒక నాన్ డీటెయిల్ ఉండేది, నేను చిన్నతనంలో అప్పుడు చదువుకున్నాను. మరి మీరు ఎప్పుడు చదువుకున్నారో నాకు 04023248552 ఈ నంబర్కు సందేశం పంపించండి. అయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ల్యాబ్ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెడతారు. దాంట్లో ఏంటంటే, సొంత వారసులు లేని రాజ్యాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలనే కుతంత్రంతో ఝాన్సీ కోటను కూడా ఆక్రమిస్తారు. కానీ లక్ష్మీబాయి మాత్రం ససేమీరా ఒప్పుకోరు. నేను నా ఝాన్సీని ఇవ్వను అని గర్జిస్తూ బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతుంది. తర్వాత ఏం జరిగింది చెప్తాను.

అపర కాళీలాగా దూకింది బ్రిటిష్ సైన్యం పైన విరుచుకుపడ్డారు మన మణికర్ణిక. 1857వ సంవత్సరంలో భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు మొదలవుతుంది. ఝాన్సీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను సైన్యంగా మారుస్తారు లక్ష్మీబాయి. నేనున్నాను, మీరు పదండి అని ముందుకు సాగిస్తారు అంత గొప్ప నాయకురాలవిడ. భారీ సైన్యంతో ఝాన్సీ కోటపై తిరిగి దాడి చేస్తారు. ఎందుకంటే అప్పటికే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు ఝాన్సీ కోటను ఆక్రమించుకున్నారని చెప్పుకున్నాం కదా. లక్ష్మీబాయి తన దత్తపుత్రుణ్ణి వీపుకు కట్టుకొని గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువులను చీల్చి చెండాడుతుంది. అపర కాళికాదేవిలా, శత్రువుల నుండి తప్పించుకొని ఎలాగైనా బ్రిటిష్ వారి చేతికి మాత్రం చిక్కకుండా ఉండాలని చెప్పి ఝాన్సీ నుండి గ్వాలియర్కి వెళ్ళిపోతారు ఝాన్సీ రాణి. అదే మన మణికర్ణిక.

మరి ఇందాక మీరు మణికర్ణిక అని మరి ఝాన్సీ రాణి గురించి ఎప్పుడు విన్నారు, ఎప్పుడు చదువుకున్నారంటే చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపించారు. సంగీత శవన్ కుమార్ గారు రాస్తున్నారు సరస్వతి శిశు మందిర్లో 1987లో మొదటిసారిగా నేను చదువుకున్నాను. కాశీ బుక్ నుండి నల్ల సుదర్శన్ గారు రాస్తున్నారు 6వ తరగతిలో నేను కూడా ఉపవాచకంలో చదువుకున్నాను అంటున్నారు. మరి నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాస్తున్నారు నేను కూడా 6వ తరగతిలో ఉన్నప్పుడు చదువుకున్నానమ్మా, నాన్ డీటెయిల్ ఉపవాచకం ఉండేది మాకు అని. ఇంకా చాలామంది రాశారు ఓల్డ్ బోయిన్పల్లి నుండి హరీష్ కుమార్ గారు 1980 6వ తరగతిలో మేము చదువుకున్నాము, మా సిలబస్లో ఉండేది అంటున్నారు. మరి ఇంకా 1968లో మొదటిసారిగా చదివాను అంటున్నారు వేముల నరసింహరావు గారు. మరి ఝాన్సీ రాణి గ్వాలియర్ వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదా, గ్వాలియర్లో కూడా బ్రిటిష్ సైన్యంతో లక్ష్మీబాయి ఒంటరిగానే పోరాడుతుంది. శత్రువుల తూటాలు కత్తుల గాయాలు తన శరీరాన్ని చొచ్చుకుంటున్నా చీలుస్తున్నా సరే ఏ నాటికి బ్రిటిష్ వారికి చేతికి చిక్కకూడదని భావించిన లక్ష్మీబాయి ఏం చేస్తుందో తెలుసా చెప్తాను. అసలు వింటే ఆ సినిమాలో చూస్తే మనకి హృదయం ద్రవ్యమైపోతుంది, అంత గొప్పగా నటించారు కంగనా రనౌత్. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దాదాపు మనందరికీ ఈ సినిమా సినిమాతో కాను కానీ ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో ఎంతో దగ్గర అనుబంధమే ఉంది. ఎందుకంటే చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు రాస్తున్నారు, మేము కూడా మా చిన్నతనంలో తెలుగు ఉపవాచకంలో చదువుకున్నామంటున్నారు. ఇక బాలకృష్ణ నర్సంపేట నుండి రాస్తున్నారు, 5వ ఆరో క్లాస్లోనో చదువుకున్నానండి అంటున్నారు. మరి జయలక్ష్మి గారు అంటున్నారు, ఎప్పుడు చదువుకున్నానో గుర్తులేదమ్మా, కానీ పిల్లాడిని వీపుకు కట్టుకొని చూసిన ఆ బొమ్మ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంది. మీరు మణికర్ణిక చిత్ర విశేషాలు చెప్తూ ఉంటే నాకు ఆ బొమ్మే కళ్ళ ముందు కదులుతుందంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. మరి మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ఏం చేశారు, గ్వాలియర్ వెళ్ళిపోయారు, గ్వాలియర్లో బ్రిటిష్కి ఎదురు తిరిగి పోరాడారని చెప్పుకున్నాం కదా. పోరాడాక ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ వారి చేతికి చిక్కకూడదని భావించిన లక్ష్మీబాయి ఒక సాధు ఆశ్రమంలో చితిని ఏర్పాటు చేసుకుని స్వయంగా మంటల్లో దూకి వీరమరణం పొందుతారు. అలా భారతదేశ చరిత్రలో ఒక ధ్రువతారగా స్వాతంత్ర కాంక్షను ప్రతీకగా లక్ష్మీబాయి నిలిచిపోవడంతో ఈ మణికర్ణిక చిత్ర పూర్తవుతుంది. అంటే సినిమా పరంగా మనం సినిమా కథ క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కదా, దాంతో సినిమా కథ పూర్తవుతుంది. ఇదంతా సినిమా చూస్తే ఎంతో గొప్పగా కళ్ళకి కట్టినట్టుగా విపులంగా చూపించారు మణికర్ణిక చిత్రంలో. అందుకనే అది నేషనల్ అవార్డు పొందిన అతి గొప్ప బయోపిక్గా నిలిచింది. కంగనా రనౌత్ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు వింటున్నారు. స్టూడియోలో సమయం 11:43 దాటి 50 సెకండ్లు. అయితే ఒక గమ్మత్తైన విషయం చెప్తాను మీకు ఇప్పుడు. ఎవరైతే మన మణికర్ణిక బ్రిటిష్ వారితో పోరాడింది కదా, బ్రిటిష్ వారు చాలా గొప్పగా ఒక విషయం చెప్పారు మన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి. 1857 తిరుగుబాటుదారుల్లో అత్యంత ప్రమాదకరమైన, ఎవ్వరికీ లొంగని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఝాన్సీ రాణి ఒక్కరే. మరి ఇది చెప్పింది ఎవరో తెలుసా? ఆమెతో యుద్ధం చేసిన బ్రిటిష్ జనరల్ సర్ హగ్రోవ్స్ స్వయంగా తన డైరీలో రాసుకున్నారట. పురుషుల్లాగా దుస్తులు ధరించి స్వయంగా సైన్యాన్ని నడిపించి బ్రిటిష్ వారితో తలపడి తన చివరి శ్వాస వరకు ఎవ్వరికీ లొంగిపోకుండా పోరాడుతూనే వీరమరణం పొందారు ఝాన్సీ లక్ష్మీబాయి. మనకి ఒక శ్రోత సందేశం పంపించారు, ఝాన్సీ లక్ష్మీబాయి సాహసానికి గుర్తుగా మా అమ్మాయికి ఝాన్సీ లక్ష్మి అని పేరు పెట్టుకున్నాను అని సందేశం పంపించారు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి. ఎంత గొప్ప విషయం కదా. మరి మణికర్ణిక చిత్రానికి సంబంధించి విశేషాలు చెప్తే, మణికర్ణికగా కంగనా రనౌత్, గంగాధర్రావుగా జిషు సేన్ గుప్తా, సురేష్ ఒబరాయ్, డానీ జంజప్ప, అతుల్ కుల్కర్ణి, అంకితా లోకాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా దాదాపు 70% మన తెలుగు దర్శకులైన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆయన నిష్క్రమించాక మిగిలిన భాగాన్ని కంగనా రనౌత్ స్వయంగా డైరెక్ట్ చేశారట. అందుకనే మనం చూస్తే డైరెక్టర్స్గా క్రిష్ జాగర్లమూడి, కంగనా రనౌత్ ఇద్దరి పేర్లు కూడా మనకి కనిపిస్తాయి. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, హాలీవుడ్ స్థాయిలో చాలా సూపర్ హిట్ సంచలనం సృష్టించిన గ్లాడియేటర్, ద లాస్ట్ సమురాయ్ వంటి చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్ ఈ సినిమాలో అన్ని పోరాట సన్నివేశాలని డైరెక్ట్ చేశారట. అందుకనే ఎంత బాగుంటాయో నేను చెప్పలేను ఆ సన్నివేశాలన్నీ మణికర్ణికలో. ఎస్పెషల్లీ అసలు కంగనా రనౌత్ చేసే యుద్ధ సన్నివేశాలు చాలా బాగుంటాయి. అందుకనే ఆవిడికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం వచ్చింది. మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

భారతీయుడు చిత్రం నుండి కెజే యశ్దాస్ గారు ఆలపించిన ఆ అద్భుతమైన పాట విన్నారు కదా. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:52 దాటి 16 సెకండ్లు. మనకి చంద్రకళ గారు ధీకొండ నుండి ఒక అద్భుతమైన చిన్న కవిత రాసి పంపించారు. మన మణికర్ణిక బయోపిక్ విశేషాలు వింటూ, ఎగిరే కురులతోన ఎక్కిన గుర్రం పైన వీపున కుమారునితో వీరనారి ఝాన్సీ, చురుకుగా చేరే రక్షణ చెలులకు ఇచ్చే శిక్షణ, ఆధునిక

0: భావాల ఆదర్శ పత్ని లక్ష్మి. పరులకు కలగభీతి, పట్టుదలగల పడతి, మహిళా మణికర్ణిక, మహిన ధైర్యదీపిక, తలవంచని తరుణి అయి, తగ్గని ధీశాలి అయి, సబలగ నిలిచెనుక సాహస చిరునామ. చాలా బాగుందండి చంద్రకళ గారు, మా శ్రోతలందరి కోసం అద్భుతమైన కవిత రాసి పంపించారు. మరి మణికర్ణిక చిత్ర విశేషాల్లోకి మళ్ళీ మనం వెనక్కొస్తే, నిజంగా మణికర్ణిక ఇలాగే ఉంటారేమో అన్నట్టు నటించారు, నటించలేదు, జీవించారు కంగనా రనౌత్ ఆ పాత్రలో. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక కత్తిసాము సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి కంగన నుదుటికి బలమైన గాయం తగిలిందిట. ఆమెకు 15 కుట్లు పడ్డాయట. ఆ గాయం తాలూకా మచ్చను ఆమె ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోకుండా ఆ మచ్చను అలాగే ఉంచుకున్నారట. ఆవిడంటారు, ఇది మణికర్ణిక జ్ఞాపకం, లక్ష్మీబాయి ఆశీర్వచనం అంటారు కంగన. ఎంత గొప్ప విషయం కదా, లక్ష్మీబాయి పాత్రకు సహజత్వం కోసం అలాగే ఉంచేసుకున్నారట. ఈ సినిమా మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది ఈ మణికర్ణిక.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మరి ఈ సినిమాకి కథ ఎవరు అందించారంటే, వారు కూడా మన తెలుగు మూలాలున్నవారే. బాహుబలి, RRR వంటి చిత్రాలకు కథలు రాసిన ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ గారు లక్ష్మీబాయి జీవితాన్ని దాదాపు 2 ఏళ్ల పాటు పరిశోధన చేసి చాలా వివరంగా చదివి అన్ని చోట్ల తిరిగి కథా సహకారం అందించారట మణికర్ణిక చిత్రానికి. శంకర్ ఎహసాన్లో సంగీతం అందించిన పాటలు కూడా ఎంతో బాగుంటాయి. లక్ష్మీబాయి పాత్రలో అద్భుత నటనకు గాను 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు కంగనా రనౌత్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా మనం చూస్తే అర్థమవుతుంది, కంగనా ధరించిన దాదాపు అన్ని దుస్తులు, అన్ని చీరలు కూడా ఖాదీ స్వదేశీ కాటన్తోనే తయారు చేసి రాయల్ నవారి అంటే మహారాష్ట్ర స్టైల్లో తయారు చేసిన చీరలనే ధరించారట మణికర్ణిక పాత్ర కోసం కంగన. ఇది ఆవిడ స్పెషల్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. సమయం పరిగెట్టేస్తోంది, 11:54 దాటి 49 సెకండ్లు.

మణికర్ణికా చిత్రం నుండి శంకర్ మహదేవన్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. ఝాన్సీరాణి లక్ష్మీబాయి కేవలం చరిత్రలో ఒక పేజీ కాదు, ప్రతి భారతీయుడి గుండెల్లో చిరంజీవి. యుద్ధరంగంలో ఆమె శ్వాస ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఆమె రగిల్చిన స్వాతంత్ర్య కాంక్ష తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక ఎందరో త్యాగవీరుల ఫలితం ఉంది. ఆవిడ ఒకటే మాట, ఆవిడ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా లక్ష్మీబాయి లాంటి వీర వనితలు చూపిన ధైర్యంతో ముందడుగు వేద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, దేశభక్తిని చాటుకుందాం. ఇలాంటి బయోపిక్స్ని తప్పకుండా చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన దేశ చరిత్రని చాటి చెప్పే గొప్ప సినిమా ఇది. వీలు చూసుకొని మీరు కూడా ఈ ఆగస్టు 15 వీకెండ్లో తప్పకుండా మణికర్ణిక బయోపిక్ని చూడండి. ఇది ఇవాల్టి బయోపిక్ చిత్ర విశేషాలు. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియోని ఇస్తాం పద్మిని.

0: राज्यसभा में अधिकरण सुधार विधेयक 2026 पर विचार और पारित करने के लिए चर्चा होगी। विधि और न्याय राज्य मंत्री अर्जुन राम मेघवाल विधेयक पेश करेंगे। इस विधेयक का उद्देश्य विभिन्न अधिकरण के अध्यक्षों और सदस्यों की योग्यता, सेवा नियुक्ति और प्रशासन तथा कार्य प्रणाली में दक्षता सुधार, स्वतंत्रता, पारदर्शिता और एकरूपता सुनिश्चित करना है। इस विधेयक में राष्ट्रीय अधिकरण आयोग की स्थापना का भी प्रस्ताव है। संसद ने कराधान और अन्य विधियां संशोधन विधेयक 2026 पारित कर दिया है। राज्यसभा ने इस विधेयक को चर्चा के बाद लोकसभा को वापस भेज दिया। लोकसभा पहले ही इस विधेयक को पारित कर चुकी है। केंद्रीय वित्त मंत्री निर्मला सीतारामन ने कहा कि विधेयक का उद्देश्य भारत के विनिर्माण तंत्र को मजबूत करना, अधिक निवेश आकर्षित करना, रोजगार सृजित करना और विनिर्माण गतिविधियों को बढ़ावा देना है। वित्त मंत्री ने स्पष्ट किया कि विधेयक में डिजिटल भुगतान पर कोई कर या लेनदेन शुल्क नहीं लगाया गया है। राष्ट्रीय जनतांत्रिक गठबंधन एनडीए संसदीय दल की साप्ताहिक मंगल मिलन बैठक आज नई दिल्ली में संसद भवन परिसर में हुई। बैठक के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह, भाजपा अध्यक्ष नितिन नवीन और अन्य नेताओं ने तिरंगा लहराया। झारखंड की राजधानी रांची में कल विद्यार्थियों के नेतृत्व में विधानसभा मार्च के दौरान छात्र आंदोलन के नेता देवेंद्र नाथ महतो की तबीयत बिगड़ने के कारण उन्हें अस्पताल में भर्ती कराया गया है। हमारी संवाददाता ने बताया है कि झारखंड विधानसभा के पास कल हुई झड़प में कई प्रदर्शनकारी और 4 पुलिसकर्मी घायल हो गए।
1: कल करीब 10 घंटे तक चले विधानसभा घेराव के दौरान प्रदर्शनकारी विधानसभा गेट नंबर 1 के पास पहुंच गए। उन्हें हटाने के लिए पुलिस ने वाटर कैनन, आंसू गैस और लाठीचार्ज का इस्तेमाल किया। पुलिस कार्रवाई के विरोध में बीजेपी ने आज राज्यव्यापी बंद का आह्वान किया है और कथित परीक्षा अनियमितताओं की सीबीआई जांच की अपनी मांग दोहराई है। रांची के उपायुक्त मंजुनाथ भजंत्री ने लोगों से आज के बंद को शांतिपूर्ण तरीके से मनाने की अपील की है। महवेश रहमान, आकाशवाणी समाचार, रांची।
0: महाराष्ट्र के सतारा जिले में एक सड़क दुर्घटना में 2 लोगों की मृत्यु हो गई और 2 घायल हो गए। आज तड़के पुणे बंगलुरु राष्ट्रीय राजमार्ग पर एक कार डिवाइडर से टकराने के बाद ट्रक से जा टकराई। पुलिस दुर्घटना के कारणों की जांच कर रही है। राष्ट्र आज क्रांतिकारी स्वतंत्रता सेनानी खुदीराम बोस के 119वें बलिदान दिवस पर उन्हें श्रद्धांजलि अर्पित कर रहा है। इस युवा क्रांतिकारी के सर्वोच्च बलिदान को श्रद्धांजलि देने के लिए देशभर में कई कार्यक्रम आयोजित किए गए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 37 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి అన్ని చోట్ల. అన్ని రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల వరదలు కూడా వచ్చాయని మనం వార్తల్లో వింటున్నాం. వానాకాలం వస్తే నదులు వాగులు పొంగుతాయి. ఇది చాలా సహజం కదా. వరదలు వస్తాయి, వార్తల్లో తరచుగా కూడా వింటున్నాం. మన ఈ మధ్య తరచుగా వింటున్న వార్త ఏంటంటే అస్సాంలో వరదలు వచ్చాయి, బ్రహ్మపుత్ర నది పొంగింది అని. మరి అస్సాంలో బ్రహ్మపుత్ర నది పొంగడం ఇప్పుడు చైతన్య స్ఫూర్తిలో ఒక విషయం నేను చెప్పబోతున్నాను, ఆ విషయానికి సంబంధం ఉంది. ఒక్కసారి ఊహించండి, చుట్టూ కిలోమీటర్ల మేర ఉధృతంగా ప్రవహించే నది, ఎటు చూసినా వరద నీరు, అన్నిటికన్నా మధ్యలో ఒక చిన్న ద్వీపం, ఒక చిన్న ఇసుక దిన్నె. అక్కడ ఒక నిండు గర్భిణి ఈ వైద్య సేవకే ఎదురు చూస్తుంది. రోడ్డు లేదు, ఎలాంటి వాహనం కూడా లేదు. మరి ఆ తల్లి శిశువు ప్రాణాలను ఎవరు కాపాడతారు? ఒక కాపాడే ఒక సంజీవిని ఉంది, దాని గురించి ఈరోజు నేను మాట్లాడకపోతున్నాను మన చైతన్య స్ఫూర్తిలో. మరి అదేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మిస్తే చిత్రానికి హరిచరణ్ హరిని ఆలపించిన పాట విన్నారు. సంగీతం జోష్వా శ్రీధర్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:14. మరి మధ్యలో వరద నీరు, ఆ వరద నీటి మధ్యలో చిన్న ఇసుక తిన్నాయి, ఒక ద్వీపం లాంటి తిన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా వైద్య సేవలు అవసరం పడితే ఎవరు వస్తారు, ఎవరు కాపాడతారు వారిని, ఊహించండి అని అన్నాను కదా. మరి ఒక సంజీవిని ఉంది, దాని గురించి చెప్తానన్నాను. అలాంటి సమయాల్లో కూడా ప్రకృతిని సవాల్ చేసే ఒక అద్భుత సంజీవిని బోట్ క్లినిక్, నీటి మీద నడిచే ఆసుపత్రి. వావ్ అనిపిస్తుంది కదా. ఈ బోట్ క్లినిక్ అందించే సేవలు వింటే మీరందరూ నిజంగా వావ్ అంటారు. ఎందుకంటే మన దేశంలో ఈ బోట్ క్లినిక్స్ అత్యద్భుతంగా మంచి ప్రజాసేవ అందిస్తున్నాయి. ఎందరో కావాల్సిన వైద్య సేవ కావాల్సిన వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇంతకీ మన దేశంలో ఎక్కడుంటాయి ఈ బోట్ క్లినిక్స్, మీకేమైనా తెలుసా? తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చాలా చాలా ఆసక్తికర విశేషాలు ఉన్నాయి ఈ బోట్ క్లినిక్స్ గురించి, నీటి మీద నడిచే ఆసుపత్రుల గురించి మనం మాట్లాడుకుందాం మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఘర్షణ చిత్రానికి జీన్ శ్రీనివాస్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్. మరి మనకు ఒక సందేశం పంపించారు బోట్ క్లినిక్స్ గురించి, మీకు తెలుసా అంటే వారు ఊహించి పంపించారు మనకి. ఎవరంటే నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి సందేశం పంపించారు. ఊహించండి, వరదలొచ్చినా తుఫాను ముంచెత్తినా నదులను దాటుకుంటూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నాయి ఈ పడవ ఆసుపత్రులు. మరి ఇవి ఎక్కడుంటాయో ఊహించమన్నాను, వారు ఊహించారు, నేను చెప్తాను ఎక్కడుంటాయో. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై ఉన్న వేలాది ఇసుకు తిన్నలు, నదీ ద్వీపాలు, వాటిని స్థానికంగా చార్డ్స్ లేకపోతే సెపోరీస్ అంటారనమాట. బ్రహ్మపుత్ర నది ఒడ్డున సుమారు ఆ నది ఒడ్డున అంతా ఆ నదీ పరివాహ ప్రాంతంలో 15 బోట్ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ఇంకొక చోట్ల కూడా ఈ బోట్ క్లినిక్స్ కనిపిస్తాయి. అదే ప్రపంచంలో అతిపెద్ద మడడవులు ప్రాంతమైన సుందర్బన్స్, అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్స్లో కూడా ఈ వైద్య సదుపాయాలు అందిస్తున్నాయి ఈ బోట్ క్లినిక్స్. ఇవి ఒక చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలా పనిచేస్తాయి. ఏంటి, బోట్ ఒక పిహెచ్సిలా పనిచేస్తుందా అంటారా? అవును, ముందే చెప్పాను కదా. మరి దీని గురించి విషయాలు వింటూ ఉంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు, వావ్ అంటారు. ఇందులో ల్యాబొరేటరీని మొదలుకొని చిన్నపాటి సర్జరీలు, డెలివరీ వార్డ్స్ కూడా ఉంటాయట ఈ బోట్ క్లినిక్స్లో. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. మరి మీకు తెలియాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బోట్ క్లినిక్స్, అస్సాం బ్రహ్మపుత్ర నదిపైన నిర్వహించే బోట్ క్లినిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ పడవలో బోలెడని విశేషాలు ఉన్నాయి చెప్తానన్నాను కదా. ప్రతి బోట్లో, అంటే ప్రతి బోట్ క్లినిక్లో ఒక వైద్య బృందం ఉంటుంది. ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, మందులు ఇవ్వడానికి ఒక ఫార్మసిస్ట్, ఇంకా ఎందరో కమ్యూనిటీ వర్కర్లు కూడా ఉంటారట ప్రతి బోట్ క్లినిక్లో. సాధారణ ఓపీడి అంటే పేషెంట్లు చూసే దగ్గర నుండి ప్రాథమిక పరీక్షలు చేసే ల్యాబొరేటరీ, ఉచితంగా మందులు ఇచ్చే ఫార్మసీ, వ్యాక్సిన్ని భద్రపరిచే కోల్డ్ చైన్ పాయింట్, అన్నీ కూడా ఉంటాయట ఈ సూపర్ బోట్లో. అందుకే చెప్పాను కదా మీరు వింటే వావ్ అంటారని. ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా? కరెంటుతో కాకుండా

చాలా బోట్ క్లినిక్స్ సోలార్ ప్యానెల్స్ సౌరశక్తితో నడుస్తున్నాయి. కొన్ని అధునాతన బోట్ క్లినిక్స్లో అయితే మొబైల్ ఎక్స్రే యూనిట్ పరికరాలు కూడా ఉంటాయట. ఎవరైనా పేషెంట్స్కి అత్యవసర వైద్య సేవ అవసరం అయితే ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉంటాయట. రాత్రి వేళల్లో కూడా పనిచేస్తాయట ఈ బోట్ క్లినిక్లు. లైట్లు, ల్యాబ్ పరికరాలు నిరంతరాయంగా పనిచేస్తాయి సౌరశక్తి ఉపయోగించి. ఇంకా బోలెడన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించిన అంశంపై సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్ననే స్పష్టం చేశారని బిర్లా గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించే అత్యంత కీలకమైన సమయం క్వశ్చన్ అవర్ అని స్పీకర్ తెలిపారు. సభలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
1: సదన్ మే చర్చా ప్రశ్నకాలు ఔర్ మహత్వపూర్ణ విధేయకో పర్ చర్చా హోనా చాహియే. యే విధేయక్ దేశ్ ఔర్ రాష్ట్ర్ కే సాథ్ బహుత్ బడే పరివర్తన్ లానే కే విధేయక్ హోతే హై. ఇస్ పే అచ్చీ చర్చా సంవాద్ హోనా చాహియే. లేకిన్ కల్ బీఎస్సీ కీ మీటింగ్ మే భీ ఆగ్రహ కే ఆజ్ ఫిర్ ఆగ్రహ కర్ రహా హూం కి జిస్ విషయ పర్ ఆప్ ఛాత్రో కే విషయ పర్ మాంగ్ కర్ రహే థే సర్కార్.

0: संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार हैं। सदन चलना चाहिए।
1: సభలో నిరంతరం అంతరాయాలు కలుగుతూ ఉండడంపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రవాణా, పర్యాటకం, సంస్కృతి, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలను కూడా సభకు సమర్పించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. అయితే బీజేడీకి చెందిన డాక్టర్ సంతృప్త మిశ్రా మాత్రమే ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని లేవనెత్తారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. జార్ఖండ్లో నిన్న విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ మార్చిలో పాల్గొన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్థి నిరసన నాయకుడు దేవేంద్రనాథ్ మహతోను ఆసుపత్రిలో చేర్చారు. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ మహతో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ సమీపంలో జరిగిన పోలీసు లాఠీఛార్జీలో తాను గాయపడినట్టు ఆయన ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ జార్ఖండ్లో బీజేపీ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు బంద్ అమల్లో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహు తెలిపారు. అయితే అన్ని అత్యవసర సేవలను ఈ బంద్ నుండి మినహాయించినట్టు ఆయన చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేరళ రాష్ట్ర పేరును మార్చాలని కోరుతూ ఉద్దేశించిన బిల్లును పరిశీలించడానికి అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే 1962 నాటి జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ చట్టాన్ని మరింత సవరించడానికి ఉద్దేశించిన జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు. మరోవైపు రాజ్యసభలో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026 పరిశీలన ఆమోదం కోసం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్జోస్ డెల్ ఫార్మార్ సమీపంలో భూప్రకంపన కేంద్రం ఉంది. ఈ భూకంపం వల్ల వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు శిథిలాల మధ్య గాలిస్తున్నారు. సహాయక పునరావాస చర్యల కోసం నిధులను వేగవంతం చేయాలని కొలంబియా అధ్యక్షులు అబెల్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. పెరీరా, కిబ్డోకాలి, మానిజాలేస్ వంటి నగరాల్లో ఈ భూకంపం వల్ల భారీ నష్టం వాటిల్లింది. గత దశాబ్ద కాలంలో కొలంబియాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీనిని అధికారులు అభివర్ణించారు. న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన ప్రాంగణంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారపు సమావేశం మంగళ్ మిలన్ ఈరోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, ఇతర ఎన్డీఏ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీసా కలిగి ఉన్న విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వం మరో 11 అంతర్జాతీయ ఓడరేవులు, ప్రవేశ మార్గాలను గుర్తించింది. ఇందులో 9 ల్యాండ్ పోర్టులు, 2 విమానాశ్రయాలు ఉన్నట్టు హోంశాఖ తెలిపింది. భోపాల్,

0: తిరుపతి విమానాశ్రయాలు, అలాగే అట్టారి అగర్తల ల్యాండ్ పోర్టులు ఇందులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, బీహార్లలో ఉరుమురు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో కూడా రాబోయే 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన, ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 48 సెకండ్లు. మరి అస్సాం బ్రహ్మపుత్ర నది పైన మన బోట్ క్లినిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే ఈ బోట్ క్లినిక్స్ గర్భిణీ స్త్రీలకు చెకప్స్ మొదలుకొని శిశువులకు రోగనిరోధక టీకాలు, మలేరియా, టీబీ వ్యాధులకు స్క్రీనింగ్ టెస్టులు, ఇలా నది మధ్యలోనే ఉండే ఆ ఇసుక తిన్నుల చార్జ్ అని చెప్పాను కదా ఇందాక, దాని మీద నివసించే ప్రజలకు ఎన్నో వైద్య సదుపాయాలు అందిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారంటారు అక్కడ నివసించే ప్రజలు, ఈ బోట్లే కానీ కనిపించిందంటే సాక్షాత్తు ఆ భగవంతుడే పడవ రూపంలో వచ్చారా అన్నట్టు. ఎందుకంటే పూడికలు దాటుకుంటూ మొసళ్లతో నిండిన నీళ్లలో ప్రయాణిస్తూ కరెంటు లేకపోయినా సోలార్ లైట్ల వెలుగులో ఎందరికో సంజీవినిగా నిలుస్తున్నాయి ఈ బోట్ క్లినిక్స్. మనకి జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి ఒక సందేశం పంపించారు, చాలా బాగుందండి బోట్ క్లినిక్స్ గురించి. కానీ అప్పుడప్పుడు పేపర్లో కొన్ని వార్తలు చదువుతూ ఉంటాం, మంచాలు మోస్తూ కొండ ప్రాంతాల నుంచి కిందకు తీసుకొస్తూ ఉంటారు వైద్య సదుపాయాలు లేక. అలాంటి దగ్గర కూడా ఏదైనా ఇలాంటి సదుపాయం వస్తే ఎంత బాగుంటుందో అంటున్నారు. నిజమే కదండి, మేబీ ఫ్యూచర్లో కూడా ఏదైనా గొప్ప ఇన్నోవేషన్ జరిగి అలాంటి కొండ ప్రాంతాల్లో కూడా వైద్య సదుపాయాలు అందాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ బోట్ క్లినిక్స్ గురించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అంతఃపురం చిత్రం నుండి ఇళయరాజా స్వీయ సంగీత దర్శకత్వంలో చిత్రమ్మతో కలిసి ఆలపించిన పాట విన్నారు. స్టూడియో క్లాక్లో సమయం 12:48 దాటి 12 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి ఈ బోట్లనిక్స్ మన దేశంలోనే కాకుండా రోడ్డు మార్గాల్లోని దట్టమైన నదీ పరివాహక ప్రాంతాల్లో అంటే బంగ్లాదేశ్, బ్రెజిల్లో అమెజాన్ రివర్ బేసిన్, కాంబోడియా, కెన్యా, కాంగో లాంటి దేశాల్లో కూడా ఈ బోట్ క్లినిక్స్ని నిర్వహిస్తున్నారట. ఈ వైద్య సిబ్బంది చేస్తున్న సేవ కేవలం ఉద్యోగం కాదు, నిజమే కదా, మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు ఈ బోట్ క్లినిక్స్లో అందించే సేవలు చేస్తున్న వైద్య సిబ్బంది. నది అలలు ఎంత ఎగిసిపడినా వారి సేవా సంకల్పం ముందు అవి తలవంచక తప్పడం లేదు. సేవాభావంతో గ్రామాల్లో ఆరోగ్యానికై పనిచేస్తున్న వారు ఎందరికో స్ఫూర్తిదాతలు. వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: జోడీ చిత్రానికి మనోజ్ స్వర్ణలత ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇఆర్ రెహమాన్, రచన భువనచంద్ర. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:54 దాటి 38 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా కమిటీ కుర్రాళ్ళ చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం అనూప్ దేవ్.

ఇంత మంచి సాహిత్యం కదా, హృదయాన్ని అలాగ టచ్ చేస్తుంది ఈ పాట. ఆ రోజులు మళ్ళీ రావు. ఎప్పుడు పాత రోజులు మనకి ఎప్పుడు బాగుంటాయి. ఆ జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా జ్ఞాపకాలు ఎప్పుడు మధురంగానే ఉంటాయి. మరి ఇంకొక మంచి పాట విందాం. పెద్ది చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట, రచన అనంత్ శ్రీరామ్.

చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది కదా ఈ పాట. ఆ పాటకి సరిపడా డాన్స్ చేస్తారు రామ్ చరణ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:05 కావస్తుంది. ఇప్పుడు విందాం ఓజీ చిత్రం నుండి ఒక మంచి పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇతరగా ఉషారమణి. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నెలకు సగటున 5,250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్, పుస్తకం, పోస్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఆవిష్కరించారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఈ నెల 13వ తేదీ నుంచి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తుంది. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకం దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. వరుస సెలవుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ గడువును 15వ తేదీ వరకు పెంచుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నిన్నటి సాయంత్రానికి మీ సేవ ఆన్లైన్ ద్వారా మొత్తం 46,121 దరఖాస్తులు అందాయన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా ఈ నెలాఖరు నాటికి అర్హులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం నెలకు సగటున 5,250 కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో ఖర్చు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నిన్న సాయంత్రం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతు మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం హయాంలో రైతుల కోసం నెలకు సగటున 2,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రైతు పక్షపాతిగా నిలిచిందని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు గోదాముల సామర్థ్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెట్టింపు చేస్తుందని మంత్రి చెప్పారు. అలాగే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి ద్వారా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని, దీనికి రైతులందరూ సహకరించాలని కోరారు. నవభారత యువభేరి చారిత్రక ఘట్టాన్ని కేంద్ర మంత్రి

కిషన్రెడ్డి గుర్తు చేసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన తర్వాత నరేంద్ర మోదీ 2013 ఆగస్టు 11 తేదీన హైదరాబాద్ రైల్వే స్టేడియంలో నవభారత యువ భేరి ద్వారా ఎన్నికల శంఖారావం పూరించి 13 ఏళ్లు పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డెలిగేషన్ ఫీజు చెల్లించి లక్షలాది మంది తరలివచ్చిన ఆనాటి సభ దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిందని గుర్తు చేశారు. ఆ తొలి అడుగుతోనే దేశంలో బీజేపీ విజయ ప్రస్థానం ప్రారంభమై నేడు వికసిత్ భారత్ దిశగా దూసుకుపోతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో సందేశంలో పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న రిఫార్మ్ ఉత్సవ్ కార్యాచరణపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ సివి సోమనాథన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల సూచనలను ఆచరణాత్మక సంస్కరణలుగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సన్నాహక ఉత్సవ్ తదుపరి అనే 3 దశల్లో జరుగుతుంది. దీని పర్యవేక్షణ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2:15 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు శక్తిశీలి చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అంతటి పవర్ఫుల్ ఒక ఐరన్ లేడీ లాంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఎవరు ఆ ఐరన్ లేడీ అని ఆలోచిస్తున్నారా? చెప్తాను. నువ్వు ఆడదానివి, నీకెందుకు ఈ పోలీస్ ఖాకీ డ్రెస్ అని లోకం ప్రశ్నించినప్పుడు ఆమె మాటలతో సమాధానం చెప్పలేదు. చేతల్లో చేసి చూపించారు. నేరగాళ్ల పాలిట సింహస్వప్నమయ్యారు ఆ శక్తిశీలి. ఖాకీ చొక్కా అంటే కేవలం అధికారం కాదు, బాధితుల కన్నీరును తుడిచే ఒక నమ్మకం అని నిరూపించిన ఐరన్ లేడీ ఐపీఎస్ ఛాయా శర్మ గారు. దేశమంతా మారుమ్రోగిపోయింది ఆ పేరు ఒకప్పుడు. మరి ఆ ధీశాలి శక్తిశీలి ఛాయా శర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ ఈనాటి మన శక్తిశీల్లో. మరి ఆ విషయాలని తెలుసుకోవాలంటే ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నారీ నారీ నడుమ మురారి చిత్రానికి యాసిన్ నజీర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:22. మరి ఐపీఎస్ ఛాయా శర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి చాలా విషయాలు చెప్తానన్నాను కదా. 2012 దాదాపు ఆ సంవత్సరంలో జరిగిన ఒక దుర్ఘటన గురించి ఎవరూ మర్చిపోలేదు ఈనాటికి కూడా. 2012 ఢిల్లీలో జరిగిన అత్యంత ఘోరమైన నిర్భయ కేసు సమయంలో ఆమె సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు ఛాయా శర్మ. దేశమంతా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు, ఒకవైపు ప్రజల కోపం బాధ, మరోవైపు ఎలాంటి ఆధారాలు లేని చాలా క్లిష్టమైన కేసు. కానీ ఛాయా శర్మ గారు ఎక్కడా తొణకలేదు, బెదరలేదు. ఆమె తన టీంతో ఒకే ఒక్క మాట చెప్పారట, మనకు కావాల్సింది ఆవేశం కాదు, నేరస్తుడికి శిక్ష పడాలి, న్యాయం జరగాలి, న్యాయమే గెలవాలి. మరి ఆవిడ ఏం చేశారా తర్వాత, ఎందుకు మనం ఈరోజు ఇంతగా దేశమంతా కూడా ఛాయా శర్మ గారంటే ఎంతో గౌరవం, మరి ఈరోజు ఎందుకు మనం స్పెషల్గా శక్తిశీల్లో మాట్లాడుకుంటున్నాం, ఆ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయ్య శ్రీపాద, పుణ్య సెల్వ అలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్, రచన రెహమాన్. నిజంగా ఛాయాశర్మ గారిని కూడా మా ఇంటి బంగారం, మా దేశం బంగారం అంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా. మరి ఛాయాశర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ, ఆవిడ జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం మన శక్తిశీల్ కార్యక్రమంలో. ముఖ్యంగా 2012 జరిగిన నిర్భయ కేసు డీటెయిల్స్ గురించి ఇందాక చెప్పాను కదా, ఎలాగైనా న్యాయం జరగాలి, న్యాయమే గెలవాలి అని అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఆవిడ దగ్గర ఒక్క క్లూ కూడా లేదు. ఆమె ముందు ఉంది ఒకే ఒక్క నిజం ఏంటంటే, న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. నేరస్తులు ప్రయాణించిన బస్సు ఎక్కడుందో తెలీదు, వాళ్ళెవరో తెలీదు, కానీ ఛాయాశర్మ గారిలో ఒకే ఒక్క సంకల్పం, తప్పకుండా పట్టుకోవాలి, నేరస్తుల్ని తప్పకుండా పట్టుకోవాలి అని. ఇక 72 గంటలు డెడ్లైన్ పెట్టుకున్నారట వారికి వారు. రాత్రి లేదు, పగల్లేదు, నిద్ర లేదు, విశ్రాంతి లేదు, తిండి లేదు. వందలాది సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు వారి బృందంతో కలిసి. ఈ ఘోరానికి వాడిన బస్సును గుర్తించారు. అంతే, అక్కడి నుండి ఛాయాశర్మ గారి మైండ్ గేమ్ మొదలైంది. పక్కా ప్లానింగ్తో ఢిల్లీ చుట్టుపక్కలున్న 5 రాష్ట్రాలకు డేగల్ లాంటి పోలీస్ బృందాల్ని పంపించారు. ఆ ప్లానింగ్ వర్కౌట్ అయింది. కేవలం 3 రోజుల్లోనే నేరస్తుల్ని పట్టుకున్నారు. పట్టుకొని వారికి తగిన శిక్ష విధించేలా చేసిన శివంగి మన ఐరన్ లేడీ ఐపీఎస్ ఛాయాశర్మ.

సీతారామం చిత్రానికి ఎస్పీ చరణ్ రమ్య బెహ్రా ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:32 దాటి 22 సెకండ్లు. ఐపీఎస్ అధికారి ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 2012 సంవత్సరంలో జరిగిన నిర్భయ కేసు దర్యాప్తుతో పాటు అదే సంవత్సరంలో 2 ఏళ్ల చిన్నారి బేబీ ఫలక్ కేసు దర్యాప్తు చేసి ఆ చిన్నారిపై జరిగిన దాడి వెనుక ఉన్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాను కూడా పట్టుకొని ఎందరో మహిళలను చిన్నారులను కాపాడిన ధీశాలి ఛాయా శర్మ. ఆవిడంటారు, పోలీస్ అంటే కేవలం న్యాయ పరిశోధన ఒకటే కాదు, దేశ భద్రతని, ముఖ్యంగా మన దేశంలో ఉన్న అందరి మహిళలు పిల్లలంటే దేశ భవిష్యత్ కదా, వారిని కూడా రక్షించుకోవడం కాపాడటం మన ప్రథమ కర్తవ్యం అంటారు ఛాయా శర్మ. మానవ హక్కుల కమిషన్తో కలిసి పనిచేస్తూ వారి చొరవతో ఎన్నో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి కృషి చేస్తున్నారు ఐపీఎస్ ఛాయా శర్మ. ప్రస్తుతం ఆమె కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్స్పెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించి ఎందరికో సహాయంగా కూడా నిలుస్తున్నారు. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నిన్ను కోరి చిత్రానికి చిన్మయి శ్రీపాద కార్తీక్ అల్పించిన పాట విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:38 దాటి 25 సెకండ్లు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఛాయా శర్మ గారి వివరాల్లోకి వెళ్తే, ఆమె ఢిల్లీలో పుట్టి పెరిగారు. తన కన్న కలలను సాకారం చేసుకోవడం కోసమే ఆమె సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారని చెప్తారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె 1999 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు ఛాయాశర్మ గారు. పోలీస్ ఉద్యోగానికి నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, సాఫ్ట్గా ఉన్నావు అని చాలామంది హేళన చేశారట. కానీ ఆమె తన మాటలతో కాకుండా పర్ఫెక్ట్ యాక్షన్స్తోనే సమాధానం చెప్పి బెస్ట్ ఐపీఎస్ అధికారినిగా నిలిచారు. ఇంకొక విషయం ఏంటంటే, వారి భర్త కూడా, వివేక్ శర్మ గారు కూడా ఒక గొప్ప ఐపీఎస్ అధికారి. మరిన్ని విషయాలు ఉన్నాయి, ఛాయాశర్మ గారి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బింబిసార చిత్రానికి చిరంతన్ భట్ స్వీయ సంగీత దర్శకత్వంలో కాలభైరవతో కలిసి ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:44 దాటి 28 సెకండ్లు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచన

ఆలోచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఐరన్ లేడీ ఐపీఎస్ ఛాయా శర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె నిస్వార్థమైన సేవ, నిబద్ధత, సాహసానికి గాను దేశ విదేశాల్లో అనేక పురస్కారాలు అందుకున్నారు. మన దేశంలో సంబంధించి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ మెడల్, హోం మంత్రిత్వ శాఖ నుండి మోడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అందుకున్నారు ఛాయా శర్మ. మరి విదేశాల్లో కూడా బోలెడన్ అవార్డ్స్ వచ్చేవారికి చెప్తాను ఈ పాట తర్వాత.

కళ్యాణ వైభోగమే చిత్రానికి చిన్మయి శ్రీపాద ఆలపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:49 దాటి 4 సెకండ్లు. మరి దేశీయంగా అంతర్జాతీయంగా కూడా ఎన్నో సత్కారాలు పురస్కారాలు అందుకున్నారు ఐపీఎస్ ఛాయాశర్మ గారు. మరి అంతర్జాతీయంగా 2019 అమెరికాలో ప్రతిష్టాత్మకమైన మెక్కెయిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ కరేజ్ అండ్ లీడర్షిప్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఛాయాశర్మ. అంతేకాదు ఆసియా సొసైటీలో అందించే ఆసియా గేమ్ చేంజర్ అవార్డుతో పాటు 2024 పబ్లిక్ సర్వీస్లో ఆమె చేసిన విశేష కృషికి గాను

ఖుషి చిత్రానికి సిద్ శ్రీరామ్ చిన్మయీ శ్రీపాదాలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే

ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక వెబ్ సిరీస్లో వారి పాత్రను, వారు ఛేదించిన కేసెస్ గురించి అత్యద్భుతంగా చూపించారు ఒక వెబ్ సిరీస్లో. ఆసక్తి ఉంటే వారు ఎంత పవర్ఫుల్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా అద్భుతంగా చూపించారు. ఎలాగ ఆ కేసుని డీల్ చేశారు, కేసుని ఎలాగ సాల్వ్ చేశారో కూడా చూపించారనమాట. అయితే కాకికి ఒక కొత్త గౌరవాన్ని తెచ్చిన ఐరన్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఛాయా శర్మ గారు. ఆమెను చూసి నేర్చుకోవాల్సింది ఒకటే, సమస్య ఎంత పెద్దదైనా నీ సంకల్పం దృఢంగా ఉంటే విజయం మన సొంతం. అదే పదే పదే చేసి చూపించారు. వారిని ఫాలో అయ్యే అందరికీ కూడా ఛాయా శర్మ గారు ఇచ్చే సందేశం కూడా అదే. భారత మహిళాశక్తి ఏంటో నిరూపించిన ఒక గొప్ప రోల్ మోడల్ ఐపీఎస్ ఛాయా శర్మ గారు. సెల్యూట్ చేస్తోంది, ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది ఇవాల్టి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: होता है. आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

విద్యార్థులపై లాఠీ చార్జ్ను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణలో రానున్న పత్తి కొనుగోలు సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మారుబోనం సమర్పించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్స్ డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్స్ ఇంకా సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పార్టీ పరంగా పోరాడుతామన్నారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును లోక్సభ ముజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లుకు రాజ్యసభ ఈవేళ ఆమోదం తెలియజేసింది. ట్రైబ్యునల్లో నియామకాలు, అర్హతలు, సేవా నిబంధనల్లో పారదర్శకత పెంచడం బిల్లు లక్ష్యమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. జార్ఖండ్లో ప్రభుత్వోద్యోగ నియామక పరీక్షల అక్రమాలపై ప్రశ్నించిన విద్యా

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:05. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: నేను మీ ఆర్జే నాగమణి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన ఈ రోజుల్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్లో పిల్లలతో స్పెండ్ చేయడానికి, వాళ్లతో ప్రేమగా మాట్లాడడానికి టైం అనేది అస్సలు దొరకటం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. మరి అదేంటో నేను మీకు చెప్పేస్తాను. చాయ్తో హాయ్ కబుర్లో వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఏదో ఒక స్పెషల్ డే అయితేనే మన పిల్లల మీద ప్రేమ అనేది పొంగుకొస్తుందా అంటే అస్సలు కాదు. మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ల మీద ప్రేమ అనేది మనం ఉన్ననాళ్లు ఉంటూనే ఉంటుంది. కాకపోతే ప్రతిరోజు మనకున్న పని ఒత్తిడి వలన పిల్లలతో గడిపే టైం అనేది తక్కువైపోతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజుని నేషనల్ సన్ అండ్ డాటర్స్ డేగా జరుపుకుంటారు. మరి దీని గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఛాయ్తో హాయ్ కబుర్లో వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి వివిధ భారతి.

మరి ఈ రోజున మనమేం చేయాలి? మనమేం చేయాలి అంటే పిల్లలతోనే రోజంతా సరదాగా గడపటం, ఇంకా వాళ్ళకున్న చిన్న చిన్న కోరికల్ని తీర్చటం, వాళ్లను బయటకు తీసుకువెళ్లి ఆనందంగా ఆహ్లాదంగా గడిపేలా చేయటం, ఇంకా కలిసి భోంచేయటం, పిల్లల్లో ఉండే టాలెంట్ని గుర్తించి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వటం లాంటివి చేస్తే పిల్లల్లో కాస్త ఒత్తిడి అనేది తగ్గుతుంది, చెప్పలేనంత సంతోషంగా ఉంటారు. ఇంకా మనకు చెప్పుకోలేని కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్ని కూడా మనతో చెప్పుకునే వీలు కలుగుతుంది. కావాలంటే ఒక్కసారి మన పిల్లలతో టైంని స్పెండ్ చేసి చూడండి ఒక రోజంతా, మీకే తెలుస్తుంది. ఇలా స్పెషల్ డేస్ అప్పుడే కాకుండా వారానికోసారో నెలకొకసారో ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుంది. మరి ఈరోజు నేషనల్ సన్ అండ్ డాటర్స్ డే అన్నమాట. మన పిల్లలతో మనం టైంని గడపడానికి ఎక్కువగా వెసులుబాటు కల్పించుకోవాలి.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

ఎస్, మనం గుర్తుకొచ్చేస్తున్నాయి అంటూ మరి చాలా చాలా వాటిని పదిలంగా దాచేసుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఉండేవి కదా కీప్యాడ్ ఫోన్, మా నాన్నగారు మొదటిసారి కొనిచ్చారు, లేదంటే మా తాతగారు వాడిన టీవీ ఇది, వీటిని దాచుకోవటం లేదంటే ఇంట్లో వర్క్ చేయించేటప్పుడు మిగిలిన కేబుల్స్, ఇలా మనకున్న జ్ఞాపకాలని దాచేస్తే అవి మన ఆరోగ్యాన్ని దోచేస్తున్నాయట. అవునా, నిజమా అంటారా? మరి దీని వెనుకున్న ఆ నిజమేంటో మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

అబ్బబ్బబ్బా, సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇలా జ్ఞాపకంగా దాచే జ్ఞాపకాల వలన, అదేనండి, పాత వస్తువుల్ని సంవత్సరాల తరబడి దాచేయటం వలన అవి కాలుష్య కారకాల్ని రిలీజ్ చేస్తాయని, స్లో పాయిజన్గా మారి ఆరోగ్యంపై దాడి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు ఈ వేస్ట్ని ఖాళీ చేసేయాలట. ఐక్యరాజ్య సమితి రీసెంట్గా వీటిలో ఉండాల్సిన నాణ్యతా ప్రమాణాల కంటే ఎక్కువ రెట్లు విషరసాయనాలు ఉన్నాయని, అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని నివేదికనిచ్చింది. అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి అంటారా? చెప్తాను ఈ పాట తర్వాత.

0: ఉంచుకోండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్ఈ.
1: మరిన్ని వివరాల కోసం

0: జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి? ఈ వేస్ట్ అంటే పాత ఫోన్లు, పాత ల్యాప్టాప్లు, వాడగా మిగిలిన కరెంటు కేబుల్స్, ఇలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ని ఎక్కువ కాలం దాయటం వలన చిన్నారుల్లో మెదడు ఎదుగుదల లోపించటం, మెదడు సామర్థ్యం తగ్గటం, నాడీ వ్యవస్థతో పాటు కిడ్నీస్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువని వైద్యులు కూడా అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే మరి కొన్ని కొన్ని ఖచ్చితంగా దాయాలి అనుకున్నప్పుడు యాంటీస్టాటిక్ బ్యాగ్స్ని వాడటం వలన ఈ వేస్ట్ వలన వచ్చే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ ఒకటి తెచ్చేసాను. మరి అదేంటంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ అంటే ఓ బ్రాండ్. సగటు ప్రేక్షకుడు నాడిని పట్టుకునే పంచ్ డైలాగుల సునామీ త్రివిక్రమ్. కుటుంబ కథ చిత్రాల నటులు, కామెడీ టైమింగ్ ఉన్న అగ్ర హీరో విక్టరీ వెంకటేష్. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మూవీ ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47. కుటుంబంతో కలిసి చూసే విధంగా లవ్, ఎఫెక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని కలగలిపి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది ఈ మూవీ. అక్టోబర్ 2న ఈ మూవీని రిలీజ్ చేయడానికి దాదాపుగా మరి షూటింగ్ నైతే త్వర త్వరగా కంప్లీట్ చేసేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిని కూడా స్టార్ట్ చేసేసారు చిత్ర యూనిట్. కేజీఎఫ్ హిట్ కోబ్రా సినిమాల్లో నటించి

ఎవరంటు చేస్తాం వీళ్ళకొచ్చే డౌట్ కి కాసే చెప్పాలి నేటికి కాళ్ళే పట్టాలి నేటికి గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి.

బండికి స్పీడ్ని పెంచరో. ఇది ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ

రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైల్ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్లను జత చేయాలని, ఇందుకు అవసరమైన కోచ్ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో భారత పత్తి సంస్థ సీసీఐ సీఎండీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తూకం, నాణ్యత నిర్ధారణ, బ్యాంకు చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో మద్దతు ధర అందేలాగా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మారుబోనం సమర్పించారు. ఆషాఢ బోనాలోత్సవాల్లో భాగంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారని, అమ్మవారి దివ్యాశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని మంత్రి కొండ సురేఖ ఆకాంక్షించారు. నిషేధిత భూముల అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రిజిస్ట్రేషన్ అధికారులతో సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ భూసేకరణ, జీవోలు, లేఅవుట్ అనుమతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ నెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, ఆన్లైన్ వివరాల ఆధారంగానే నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఉద్యోగి కూడా లేకుండా ముఖ్యమంత్రి సోదరులు కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట ప్రభుత్వం 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అనుముల కొండల్ రెడ్డి టెసరా కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారని, మరో సోదరుడు జగదీష్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాల సాధనే లక్ష్యంగా సాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర 12 నుంచి 15 తేదీ వరకు తెలంగాణలో కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాట సందేశంతో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర కర్ణాటకకు చెందిన 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సాగుతోంది. మక్తల్, హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా సాగి 20వ తేదీన ఢిల్లీలోని వీర్భూమికి చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్రకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్లు డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా వీరిలో 2,64,87,214 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్లను డిజిటలైజ్ చేశారు. మరో 73,39,234 ఎన్యూమరేషన్ ఫామ్లు సేకరించలేకపోయినట్లు అధికారులు చెప్పారు. వారిలో 45 లక్షల మందికి పైగా మరణించినట్లు, 6,70,203 మంది అందుబాటులో లేకపోవడం, 9,22,230 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, 2,294 మంది ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉండటం వంటి కారణాలున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో చాలామంది అవయవదానం

0: గురించి తెలుసుకుని స్వచ్ఛందంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఖమ్మంలోని అన్నం సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనంత్ శ్రీనివాసరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: అన్ని రకాల ఆర్గాన్స్ ఇతరులకి ప్రమాదంలో ఆఖరి దశలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేటి ఆధునిక యుగంలో ఎందరో డాక్టర్స్ రీసెర్చ్ చేసేసి ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్ ని కనుగొని ప్రాణదావతులు అవుతున్నారు. మేము ప్రజల్లో వివిధ అవగాహన కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాం.

0: జార్ఖండ్.
1: ములుగు నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యుమరేషన్ ప్రక్రియ 100% పూర్తయింది. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఈ విషయం తెలియజేశారు. జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రఘునాథపల్లి మండలం కోమలలో పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య మౌలిక వసతులు కల్పించాలని ఆయన చెప్పారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్దిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్ సూచించారు. భద్రాచలంలో ఉద్దీపకం వర్క్ బుక్ 3 పై ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి పిలుపు మేరకు సంగారెడ్డి కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలు ఘనంగా నిర్వహించారు. జాతీయ ఎజెండాలతో భారీ ర్యాలీలు చేపట్టారు. ఎల్నిన్యో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందువల్ల రైతులు వరి సాగు తగ్గించి తక్కువ నీటితో 6 తడి పంటలు చిరుధాన్యాలు సాగు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. రైతులతో మాట పంట మార్పిడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అడవులను సంరక్షించాలని అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్పష్టమైన ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడ్ క్లాక్లో సమయం 6:20 లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట 18 పేజెస్ చిత్రం నుండి పృథ్వీచంద్ర సితారాకృష్ణ గానం చేసిన ఈ పాట శ్రీమణి గీతం గోపి సుందర్ సంగీతం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ది గురించి గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాల కోసం నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ శ్రీ రవి చిలుకోటి గారు రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. మీరు వింటున్న ఆ పాట ఆచార్య చిత్రం నుండి హారికా నారాయణ్ సాహితీ చాగంటి గానం చేశారు. రామజోగ శాస్త్రి గీతానికి మణిశర్మ సంగీతం.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంలోనిది. రామ్ మిరియాల పాడారు. అనంత శ్రీరామ్ గీతానికి జయ క్రిష్ సంగీతం.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట బింబిసార చిత్రంలో హేమత్ సత్యయామిని వరకుప్పల యాదగిరి పాడిన పాట, వరకుప్పల యాదగిరి గీతం, చిరంతన్ భట్ సంగీతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మరికొన్ని పాటల్ని 6:50 నుండి 7:05 వరకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40. వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటినుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన, ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈ రోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది

మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలామంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకెన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఒక 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే, ఎస్ దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెన్నెల ప్రోగ్రాం వినండి. అంతేకాదు, 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి, మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడేవాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి, దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూస్లీ. దాంతో ఈ మధ్య ఏమైతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక

మంచి కెరియర్ గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనెలా ప్రోగ్రామ్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. చాలా సైంటిఫికల్ గా డెప్త్ గా మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనపైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనెలా. అంతవరకు చేతన్ కు సెలవు. నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

మీరింతవరకు వెన్నెల ప్రాయశ్చిత్త కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50. లేటెస్ట్ సూపర్ హిట్స్ విందాం ఇప్పుడు. కేఎస్ చిత్ర పాడిన పాట భీమ్లా నాయక్ చిత్రంలోనిది.

0: లో తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15. రేపటి కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ది గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాల గురించి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ శ్రీ రవి చిలుకోటి గారు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో పాల్గొంటారు. బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం రేపు ఉదయం 9:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బంగారు రాజు చిత్రంలో సిద్ శ్రీరామ్ పాడిన పాట. బాలాజీ గీతానికి అనుప్రవన్ సంగీతం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట సింబు హరిప్రియ పాడిన పాట. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. చిత్రం ది వారియర్

0: మీరింతవరకు లేటెస్ట్ సూపర్ హిట్స్ విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధస్సును సమగ్రంగా వినియోగించుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇస్రోని ఆహ్వానించింది. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభ గతంలో ఈ బిల్లును ఆమోదించగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. సభలో 2 వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునల్స్ కు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, ఏకరూపత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ట్రైబ్యునల్స్ నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు నీట్ విషయమై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణతో సహా వివిధ అంశాలపై రాజ్యసభలో నిరంతరం గందరగోళం నెలకొంది. కేరళ రాష్ట్రం పేరు మార్పు బిల్లు 2026ను కూడా లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. 1962 నాటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యం. అనేక అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చలు లేకుండానే ఈ 2 బిల్లులు ఆమోదం పొందాయి. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత లోక్సభ కూడా వాయిదా పడింది. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్దంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.

0: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में। अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं। मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है।
1: మరోవైపు హోంమంత్రి అంశంపై ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేడా ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని మన దేశం ఈరోజు మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం న్యూఢిల్లీకి అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం ఇటీవల జరిపిన 36 సమావేశంలో కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
2: It was agreed to continue to use existing mechanisms, diplomatic and military channels, including the WMCC, local commander level meetings and other agreed mechanisms to resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control.
1: ఈ నెల 7వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 967 లక్షల హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వరి సాగు 344 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా నూనె గింజల సాగు 180 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 5 లక్షల హెక్టర్లకు పైగా అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శ్రీ అన్నం అనగా చిరుధాన్యాలు 168 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే పత్తి సాగు 106 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. అదనంగా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 103 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. చెరుకు 58 లక్షల హెక్టర్లలోనూ, జనపనార మేస్తా 6 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా అనుసరించాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో 2026 ఫీబ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ క్రెడిట్ డెలివరీ, కస్టమర్ సర్వీస్, ఆర్థిక సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాల గుర్తింపును, పరిష్కారాల్ని మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో పారదర్శకత లేకుండా బ్లాక్ బాక్స్ మోడల్స్, ఆల్గరిథమిక్ పక్షపాతం, టెక్నాలజీ ప్రొవైడర్ల కేంద్రీకరణ, డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, ఏఐ ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడ్డం వంటి నష్టాల గురించి కూడా గవర్నర్ బ్యాంకులను హెచ్చరించారు. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ శాఖ కార్యదర్శి అశోక్ కెకెమీనా, ప్రాథమిక సంస్థాగత యంత్రాంగంగా జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ కమిషన్ సమావేశాలు నిర్వహించి వాటి వివరాలను జేజేఎం ఐఎంఈఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లాను కోరారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రోత్సహించేందుకు క్యాచ్ ద రెయిన్ జల్ సంచయ జన్ భాగీదారీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కూడా కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఇది భారతదేశ జాతీయ గర్వాన్ని, ఐక్యతా స్ఫూర్తిని సమీక్షగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ప్రేరేపిస్తోంది. 2024-25 సంవత్సరాలకు గాను 115 మంది కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, పురస్కారాలను రాష్ట్రపతి గురువారం నాడు జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಜೇಂದ್ರ ಸಿಂಗ್ ಶೇಖಾವತ್, ಸಂಸ್ಕೃತಿ ಶಾಖ ಸಹಾಯ ಮಂತ್ರಿ ರಾವೇಂದ್ರಜಿತ್ ಸಿಂಗ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹಾಜರವುತ್ತಾರೆ. ఎంపికైన ఫెలో విజేతలు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఈ ప్రముఖ కళాకారులు సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, అనుబంధ రంగస్థల కళారూపాల వంటి సమస్త ప్రదర్శన కళా ప్రక్రియలకు చెందినవారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు, అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, అంగవస్త్రంతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద భారత్ అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నాసా తన మూన్ బేస్డ్ కార్యక్రమంలో చేరవలసిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ఆహ్వానించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ సైంటిఫిక్ డేటా షేరింగ్ పై సహకారానికి సంబంధించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ అమెరికా దేశాలు అంగీకరించాయి. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5-6 తేదీల్లో భారత్ అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం జరిగింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ కోరారు. పాకిస్తానీ పాలకులు తమ ప్రజలపై సాగిస్తున్న అణచివేతను ఆయన తీవ్రంగా ఖండించి బలూచిస్తాన్లో 6 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం 11వ తేదీన తమ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని, దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని అన్నారు. 2026 ట్రైబ్యునల్ సంస్కరణ బిల్లును, కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని నాసా ఇస్రోని ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం, పిల్లల మీద డిజిటల్ స్క్రీన్ టైం ప్రభావం, ఈ అంశం గురించి డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన స్క్రీన్ టైంకి ఎక్స్పోజ్ అయ్యి పరీక్షలలో టెన్షన్, ఈ అంశం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రంగనాథన్ గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతము పరీక్షల సమయం మొదలవుతుంది. అటు పిల్లల్లో, పేరెంట్స్లో, టీచర్స్లో, స్కూల్స్లో కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణం కలుగు చేస్తుంది.
1: ఒక ముఖ్యమైన అంశం నేను చెప్పాల్సింది ఏమిటంటే, డిజిటల్ వరల్డ్ అన్నది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. డిజిటల్ ప్రభావం వల్ల అటు తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, టీచర్లు అందరూ కూడా దాని వలన అసలు వాళ్ళ తాలూకు విధానాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందని నేను చెప్పక తప్పదు. డిజిటల్ వరల్డ్ చూసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు ఏమిటి, దీన్ని స్క్రీన్ టైమ్ అని ఒక ముద్దు పేరుందండి. అంటే స్మార్ట్ ఫోన్, మొబైల్, తర్వాత టీవీ, ఇంటర్నెట్, ఈ వాడకం తాలూకా సమయం ఏదైతే వ్యక్తుల దృష్టి మీద, చిన్నపిల్లల దృష్టి కేంద్రీకరించి ఉండే సమయాన్ని స్క్రీన్ టైం అంటారు. ఇది ప్రపంచమంతటా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అసలు 2 సంవత్సరాల లోపల వాళ్ళకి 1 గంట కూడా అసలు మొబైల్ ఫోన్ని అలౌ చేయకూడదు.
0: విచిత్రంగా ఈ మధ్య పేరెంట్స్ పిల్లల్ని లాలన పాలన ఆడిపించేది పక్కన పెట్టేసి సెల్ ఫోన్ ఆన్ చేసి వాళ్ళ కళ్ళ ముందు పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు.
1: మీ మాట 100కి 100% కరెక్ట్.
0: స్క్రీన్ టైం అన్నారు కాబట్టి ఒక విషయం అడగాలనుకున్నాను.

0: ఈ స్క్రీన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళ పైన పడే ఎఫెక్టే కాకుండా మానసికంగా వాళ్ళు ఏదైతే విషయాన్ని చూస్తున్నారో, అది ఒక్కొక్కసారి కొన్ని గేమ్స్ కానీ లేదంటే కొన్ని హారర్ సీన్స్ కానీ లేదంటే రకరకాల ఎమోషన్ సంబంధించిన స్క్రీన్ టైం ముందు మన బాడీ కెమిస్ట్రీ కూడా అలాగే రియాక్ట్ అవుతూ ఉంటుంది కదా డాక్టర్ గారు,
1: చాలా మారుతుంది,
0: అది కూడా మన అనారోగ్యానికి దోహదపడే అవకాశం.
1: ఇప్పుడు దాని పరిశోధకులందరూ ఏం చెప్తున్నారంటే మెదడులో కొన్ని కేంద్రాలు సృష్టికర్త అమర్చాడు, అంటే ఈ కేంద్రం ఈ పనికి, ఈ కేంద్రం ఈ పనికి. ఉదాహరణకి

0: చురుగ్గా ఉండడానికి, లేకపోతే సౌమ్యంగా ఉండడానికి, చుట్టుపక్కల వాళ్ళతో మిత్రులతో వాళ్ళ బిహేవియర్ కానీ, కోపతాపాలు తగ్గడం కానీ, తర్వాత ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ కానీ, ఒక కేంద్రం ఉంది, దానిని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఇక్కడ నుదుటి భాగంలో ఉంటుంది. 2 సంవత్సరాల లోపల వాళ్ళకి స్క్రీన్ టైమ్ ఉండకూడదు. 2 నుంచి 5 సంవత్సరాల వరకు 1 గంట రోజుకి, 2 నుంచి 5 సంవత్సరాల లోపల 2 గంటలే. ఈ 2 గంటల్లో కూడా తల్లిదండ్రులు ఒక చిన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఏమిటి అంటే పర్యవేక్షణ సహిత సమయం. అంటే ఈ పిల్లలు ఏ రకం వాడుతున్నారు 2 గంటలు? 2 గంటలు అన్నారు కదా మీరు వాడేయడు మా అబ్బాయి అని అనొచ్చు. ఏ అంశం మీద దృష్టి పెడుతున్నారు? పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మెదడు మీద నేను 41 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలు ఏమిటంటే, ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఇందాక చెప్పినట్టుగా జ్ఞాపకశక్తి, కాన్సన్ట్రేషన్కి, తర్వాత బిహేవియర్ కోసం, యాంగ్జైటీ, డిప్రెషను, ఇవన్నీ లోను కాకుండా ఉండడానికి ఉండేటువంటి గొప్ప కేంద్రం. ఈ కేంద్రం మీద దీని ప్రభావం పడుచూపుతూ ఉంది
1: స్క్రీన్ టైం.
0: స్క్రీన్ టైం, ఇంకా స్క్రీన్ టైంలో ఏమిటి జరుగుతూ ఉంటుందండి, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త ఛానల్, పిల్లలు ఏమిటి, వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటే ఛానల్ మారుస్తూ ఉంటారు, వెబ్సైట్ మారుస్తూ ఉంటారు, యాప్స్ మారుస్తూ ఉంటారు. చూసారా ఎంతసేపు ఎన్ని ఛానళ్ళు వాళ్ళు అలాగ మారుస్తూ ఉంటే ఈ కంటి సరే సరే మెదడు కూడా ఒక రకమైన కదలికి అలవాటు పడిపోయింది, కండిషనింగ్ అయిపోయింది,
1: కన్ఫ్యూజన్ కూడా అలవాటు అవుతుంది.
0: కన్ఫ్యూజన్ అయిపోయి ఏం చేస్తారు చివరికి వాళ్ళు? వర్చువల్ వరల్డ్లో ఉంటారు. అంటే ఏమిటి, వాళ్ళ లోకంలో ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు రియల్ వరల్డ్ వస్తుంది. ఏమిటది, కూర్చొని చదవడం, పరీక్షలు రాయడం, తర్వాత కోఆర్డినేషను, డిస్కషన్స్, ఇవన్నీ. అది వాళ్ళకి చాలా టీడీగా అనిపిస్తుంది. పాతకాలంలో ఈ వర్చువల్ వరల్డ్ అంటూ సోకాల్ డిజిటల్ వరల్డ్ లేనప్పుడు అందరూ కూర్చొని చక్కగా 3 గంటలు వల్ల వేసి చక్కగా పరీక్షలకు వెళ్ళి పరీక్షలు రాస్తే బ్రహ్మాండ ఫలితాలు వచ్చేవి. ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం రావడం మొదలెట్టింది.
1: డాక్టర్ గారు, ఈ స్క్రీన్ టైంకి ఎక్స్పోజ్ అయ్యి నిత్య జీవితంలో ఒక రకమైన స్తబ్దత ఏర్పడి దానికి తోడు వ్యాయామం కూడా తగ్గిపోయింది డాక్టర్ గారు. ఈ వ్యాయామం తగ్గడం వల్ల కూడా మస్తిష్కం అంటే మైండ్ గ్రాస్పింగ్ కెపాసిటీ మీరు అన్నట్టు ఫ్రంటల్ కార్టెక్స్ వీటి మీద ప్రభావం ఉంటుందంటారా?
0: తప్పకుండా ఉంది. చిన్నపిల్లల్లో మీరు 2 కారణాలు దీనికి తోడవుతున్నాయి. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు పరిమిత కుటుంబం అంటే ఏమిటి, పాతకాలంలో లాగా 4-5 పిల్లలు రోజులు పోయాయి. అంటే 444 మిలియన్ పిల్లలైతే దగ్గర దగ్గర 122-125 కుటుంబాలు అనుకోండి. ఆ కుటుంబాలందరి తాలూకా ఆలోచన ఏకాగ్రత, బాబు కానీ పాప కానీ లేకపోతే 2 పిల్లలు కానీ, కాబట్టి కొంచెం లాలన పాలన ఎక్కువ ఉంది, ముద్దు చేయడం ఎక్కువ ఉంది. పాతకాలంలో వాళ్ళు తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసేవారని కాదు నా భావం, గమనించండి దయచేసి.
1: అది షేర్ అయ్యేది,
0: షేర్ అయ్యేది, డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఇక్కడేమిటి, తదేక జ్ఞానం అయ్యేసరికి వాళ్ళు అడిగిన వస్తువులు ఇవ్వడం, అదే కాకుండా భోజనంలో కూడా కొంతవరకు మార్పు వచ్చింది. ఎట్లా, అసలు ఒబేసిటీ, ఊబకాయం ఉన్నది పిల్లల్లో ఎంత ఎక్కువ వచ్చిందంటే నమ్ముతారు మీరు? సన్నంగా ఉండేటువంటి పిల్లలన్నట్టు లెక్క పెట్టచ్చు. ఆడుకునే టైంలో కూడా మళ్ళీ మొబైల్, ఏదో ఒక మూరలో కూర్చుంటాడు, ఆడుకునే టైంలో మొబైల్ చూస్తూ ఉంటాడు,
1: ఆట కూడా మొబైల్లోనే ఆడుతున్నారు,
0: ఆట కూడా మొబైల్లోనే ఆడుతున్నారు. సరిగదా, ఎంత వ్యాయామం తక్కువ అన్నట్టయితే మెదడుకి అంత స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది. అదే కాకుండా 20 సంవత్సరాల వయసు వరకు మెదడు లోపల డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దయచేసి అందరు గమనించండి, ఇది అప్పటితో అయిపోదు. అది మెదడులో కణాల సముదాయం అన్నీ కూడా సరిగదా, మెదడులో కనెక్షన్స్ ఏదైతే తర్వాత ముందు భవిష్యత్తులో బాగా చురుగ్గా ఉండడానికి వెన్నిటికి ఉపయోగపడే కనెక్షన్స్, నెట్వర్క్ అంటాం, సమాచార వ్యవస్థ మెదడులో ఆ టైంలోనే డెవలప్ అవుతుంది. ఈ టైంలో మీరు అలా కూర్చొని మీ వర్చువల్ వరల్డ్లో ఉండి ఎక్సర్సైజ్ ఏమాత్రం లేకుండా జంక్ ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడ భోజనం అన్ని తీసుకున్నట్టయితే దానిలో ఏముంటుంది, జంక్ ఫుడ్లో అప్పటికి రుచికరంగా ఉంటుంది. అయితే ఎంత ఎక్కువ లవణం ఎంత ఎక్కువ ఉంది, దానిలో ఎంత షుగర్ ఎంత ఎక్కువ ఉంది, దానిలో ఆయిల్ ఎంత ఎక్కువ ఉంది, దీనివల్ల ఏమవుతుందంటే మెదడుకు తెలియకుండానే జంక్ ఫుడ్కి ఒక కండిషనింగ్ అయిపోతుంది, అంత లైక్ చేస్తుంది. అంటే ఇంకా అది ఇంకా కావాలి కావాలి కావాలన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది.
1: సో రకమైన అడిక్షన్ కూడా అలవాటు,
0: ఒక రకమైన అడిక్షన్ అని చెప్పాలి. జంక్ ఫుడ్ అన్నది అందుకనే ఒక రకమైన అడిక్షన్ అయిపోయింది. ఈ అన్ని కారణాలు మూలకలికి ఏది, ఎక్సర్సైజ్ లేమి, అదే కాకుండా జంక్ ఫుడ్, ఈ వర్చువల్ వరల్డ్ ఉండడం, వీటన్నిటి మేలు కలయిక వల్ల మెదడు మీద దాని ప్రభావం పరీక్షల్లో చాలా చాలా పాటు చూపుతూ ఉంది. ఏదైతే తల్లిదండ్రులు వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారో, ఫ్యామిలీ ది పేరెంట్ టీచర్ మీటింగ్ స్కూల్లో జరుగుతూ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్, మీ అబ్బాయి చాలా చురుకండి కానీ చదువులో వెనకబడి ఉన్నాడు అని. ఏమిటంటే ఏం లేదండి, ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడండి, ఒక దగ్గర కుదురుగా కూర్చోలేడు. ఇది మెయిన్ కారణం ఏమిటంటే దీనికి డిజిటల్ వరల్డ్ అని.
1: డాక్టర్ గారు, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు?
0: తల్లిదండ్రుల పాత్ర అన్నిటికంటే అగ్రగామి నా ప్రకారం. ఎందుకంటే ఈ డిజిటల్ టైం ఏదైతే మనం చెప్పుకున్నాం, స్క్రీన్ టైం, ఎంతసేపు ఆ పాప బాబు చూస్తున్నారన్నటువంటి ముఖ్యమైన బాధ్యత తల్లిదండ్రులది.

0: 24 గంటల సమయంలో స్కూల్కి వెళ్ళేటువంటి 4 గంటలు 5 గంటలు తీసేస్తే 19-18 గంటలు తల్లిదండ్రులతోనే ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో ఆ బాబు పాప ఏం చేస్తున్నదన్నది తల్లిదండ్రులకంటే ముఖ్యం ఎవరండి? రెండోది ఇంకొకటి ఏమొచ్చిందంటే రోల్ మోడల్ అని ఒక మాట వచ్చింది. అంటే ఇప్పుడు ఒక పక్క నుంచి తల్లి ఏదో తను వర్క్ చేసుకుంటూ ఉంటారు ల్యాప్టాప్తో, వాళ్ళ నాన్నగారు మెయిల్స్ చూస్తూ ఉంటారు, తాతగారు ఏదో వాట్సాప్లో చూస్తూ ఉంటారు, ఈ పిల్లలు కూడా మరి వాట్సాప్ వాడుతూనే ఉంటాడు. కాబట్టి మనం ఏమి నువ్వు వాడొద్దు మేము వాడుకుంటాం మేము తప్పదు అనుకున్నా చెప్తే రోల్ మోడల్ ఎవరు? అంటే మనం వాళ్ళ కోసం కొన్ని చేయించాలి. అంటే ఏదైతే మన టైం కూడా స్క్రీన్ టైం కూడా తగ్గించాలి. అదే కాకుండా స్క్రీన్ టైం సమయం ఏదైతే ఉందో టైమే కాకుండా కొన్ని కేటాయించాలి. భోజనం దగ్గర డిన్నర్ టేబుల్ దగ్గర మొబైల్ ఫోన్ రాకూడదు. పడుకునే ముందు గంట సేపు నుంచి మొబైల్ వాడకూడదు. ఆడుకుంటున్నావు, ఆడుకున్నప్పుడు అసలు నీ ఫోన్ మొబైల్ నీతో ఉండకూడదు.
1: డాక్టర్ గారు, ఈ నైట్ టైం పడుకునే ముందు స్క్రీన్ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి నిద్ర కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా?
0: తప్పకుండా. ఎందుకంటే సృష్టికర్త తయారు చేసినప్పుడే నిద్ర కోసం ఒక హార్మోన్ ఉంది, మెలటోనిన్ అని. ఆ మెలటోనిన్ ఎక్కడైతే బ్లూ లైట్ ఉంటుందో, ప్రకాశవంతమైన లైట్ ఉంటుందో, దానివల్ల అది తయారు కాదు. తయారు కాకపోయేసరికి నిద్ర రాదు. బెడ్ మీద పడుకోవడమే కానీ నిద్ర రాదు. అదే కాకుండా నిద్ర మీద మెదడు మీద ప్రభావం అనేది ఒక పెద్ద పరిశోధనలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఒక దేం కానీ ఒక పెద్ద శాస్త్రవేత్త ఎక్కడి నుంచి కొలంబియా యూనివర్సిటీ నుంచి చెప్పాడు ఏమని, ఎవరైతే పిల్లలు 5 సంవత్సరాల వరకు దగ్గర 11-13 గంటలు నిద్రపోవాలట పిల్లలు, 5-8 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు 10-13 గంటలు. ఈ సమయం ఎవరికైతే తక్కువ అయిపోతుందో మెదడులో ఉన్న కేంద్రాలు ఇందా చెప్పినటువంటి ఫ్రాంటల్ కార్టెక్స్, ఎమిగ్డలా, హిప్పో క్యాంపస్, ఈ జ్ఞాపకశక్తి, ఈ కాన్సన్ట్రేషన్ కోసం ఇంపల్సివ్ బిహేవియర్ తయారవుతారు వీళ్ళు. అంటే ఎవరి మాట వినరు, అది సోషల్ బిహేవియర్ పాడైపోతుంది. ఎవరితో కలవరు, కనబడిన వాళ్ళతో కొట్లాట, పెద్దల మీద మర్యాద తక్కువ, యాంగ్జైటీ దానికి తోడు, స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గువైపోతుంది, టీచర్ మందలిస్తారు, దాంతో వచ్చే పర్యవసానం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళడం. ఇవన్నీ ఒకదానికి ఒకటే అనుసంధానం అయి ఉన్నవి.
1: అంటే చైన్ రియాక్షన్.
0: ఇప్పుడు అందువల్ల దానికి కారణం ఏమిటి అని అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి గ్రే మ్యాటర్ అని ఉంటుంది. వాళ్ళకి గ్రే మ్యాటర్ తక్కువ ఉందిరా అని కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఏమిటి, ఏదైతే జ్ఞాపక శక్తికి, గ్రాహక శక్తికి ఒక సొల్యూషన్, దాన్ని ఎలాగ సెటిల్ చేయాలన్నా గోల్స్ ఉంటాయి. జీవితంలో ఒక ఐఐటీ అవ్వాలి, ఒక ఎయిమ్స్లో న్యూరో సర్జరీ చేయాలి, లేకపోతే ఎయిమ్స్లో ఇంకేదైనా చేయాలంటే కొన్ని గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలంటే ఈ ఇబ్బంది అవుతుంది నిద్ర తక్కువ వాడడం వల్ల. కాబట్టి నిద్ర కూడా చాలా చాలా ముఖ్యం. నిద్ర కూడా ఈ డిజిటల్ వల్ల నిద్ర తక్కువైపోతుంది. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం సమయానికి మేము లే, అక్కడ మన భారతదేశంలో ఫ్యామిలీస్ అన్ని కూడా ఫ్యామిలీ డిన్నర్ అనేది లేట్ అయిపోయింది. తండ్రి లేట్గా వస్తారు, వాళ్ళ అమ్మగారు వెయిట్ చేస్తూ ఉంటారు, పిల్లాడు అప్పటి వరకు వెయిట్ చేస్తాడు. అదే కదా తల్లిదండ్రులు ఏమంటారు, మా పిల్లాడు మేము పడుకుంటే కానీ పడుకోడండి. కాదండి, పిల్లలకి వారి సమయం వేరే ఉంది, మీకు వేరు. మీరు ఆ సమయాన్ని దాటిపోయారు, ఆ ఏజ్ని దాటిపోయారు. కాబట్టి పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చేటువంటి గురుతర బాధ్యత మీరే స్వీకరించాలి. అదే కాకుండా ఈ పాతకాలంలో శుభ్రంగా వల్లె వేసేవాళ్ళం అండి, గట్టిగా చదవడం, దాన్ని ఫాస్టర్ రీడింగ్ అంటారు. అది మర్చిపోయారు అసలు పిల్లలు ఇప్పుడు రోజుల్లో. ఒక 20 నిమిషాలు కనీసం ఇప్పుడు కూడా ఎవరైతే పిల్లలు దా జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతున్నారో మళ్ళీ మొదటిదానికి వెళ్ళండి. 20 నిమిషాలు కనీసం రోజుకి ఈ ఫాస్టర్ రీడింగ్, లౌడ్ రీడింగ్ అని చేసినట్టయితే పిల్లల్లో చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను.
1: స్క్రీన్ టైం వల్ల వాళ్ళ మస్తిష్కం పైన పడే దుష్ప్రభావాన్ని నుంచి బయటికి తీసుకురావడానికి
0: అవును
1: స్కూల్లో ఉండే టీచర్ల పాత్ర ఎలా ఉండాలంటారు?
0: టీచర్ల పాత్ర ఇప్పుడు మీరు నిష్పత్తి 100% తీసుకుంటే తల్లిదండ్రుల పాత్ర 70%, టీచర్ల పాత్ర 20-25%, పిల్లల తాలూకా పాత్ర 5 వాళ్ళ తాలూకా పాత్ర లేకపోలేదు 20-25%. అయితే దయచేసి ఇప్పుడున్నటువంటి టీచర్లు అందరూ కూడా సమయం మారుతున్న కొలది వాళ్ళు కూడా మారేటువంటి ఆలోచన, అంటే బోధనా పద్ధతులు మార్చాలి. పాతకాలంలో వచ్చి అబ్బాయిలు నోట్స్ రాసుకోండి అని బ్లాక్ బోర్డు మీద రాసే సమయం పోతుందండి నెమ్మది నెమ్మది.
1: డిజిటల్ బోర్డ్స్
0: సరే కదా. ఇప్పుడు పిల్లలు వెంటనే కూర్చొని ఒక పాఠం ఏదో ఫిజిక్స్ మీదో లేకపోతే ఇంకేదన్నా సోషల్ స్టడీస్ మీద చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. దాన్ని చూసారు కొత్త పద్ధతి వచ్చింది, అంటే ఫోకసింగ్ చేయాలి పిల్లలు అంటే ప్రిపరేటరీ పద్ధతి ఒకటి వచ్చిందట. అంటే ఏంటి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అని, అంటే కూర్చొని కొంతసేపు గాలి తీసుకొని, ముక్కు ద్వారా గాలి తీసుకొని, నోటి నుంచో వదిలి, నిశ్శబ్దంగా ఉండి కొంతసేపు ఉండేటట్టయితే అది మెదడుని దాన్ని ప్రైమింగ్ అప్ చేస్తుంది కాన్సన్ట్రేషన్ కోసం. అదే కాకుండా పూర్తిగా గంటలు కూడా లెక్చర్ ఇచ్చేసి వాళ్ళకి బోర్ అనిపిస్తూ ఉంది. ఇంటరాక్టివ్ సెషన్, పిల్లలను కూడా మధ్యలో వాళ్ళు మాట్లాడించే డైలాగిక్ పద్ధతి అని చేయాలి. అసైన్మెంటు, ప్రాజెక్టు వర్క్ అనేది

0: చాలా చాలా ముఖ్యం. కాబట్టి టీచర్లో కూడా కొంత ఈ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు రావడం అన్నది చాలా ముదావహం. అది కూడా టీచర్ తాలూకా బాధ్యత, తల్లిదండ్రులది కూడా బాధ్యత.
1: డాక్టర్ గారు, ఈ పరీక్షల పట్ల ప్రిపేర్ అయినప్పటికీ మీరు అన్నట్టుగా ఈ ఇటువంటి ఆటంకము ఇబ్బందులు ఎదురైనప్పుడు పిల్లలు ఏ రకంగా తమను తాము నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫోబియాని ఓవర్కమ్ చేసి పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయాలంటే పిల్లలు ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు, ఏ రకమైన టిప్స్ తీసుకోవచ్చు అంటారు?
0: ఏమిటంటే, ఒకటి మీరు చెప్పినట్టుగానే స్క్రీన్ టైం అనేది గణనీయంగా కుదించాలి. ఎంతసేపు చదివేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్, దృష్టి పెట్టి చదవగలుగుతున్నారు, గ్రహశక్తి ఎంత ఉంది అన్న ఒక ముఖ్యమైన అంశం మీద ఆధారపడి ఉంటుంది. సరే కదా, అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాయామం. ఇంక ఎగ్జామ్స్ అయిపోయినా కొంతసేపు నువ్వు శరీరానికి వ్యాయామం అవసరం, భోజనంలో కంట్రోళ్ళు. ఎవరైతే ఊబకాయంతో బాధపడుతుంటారో వాళ్ళు చురుకుతనం ఎలా ఉంటుంది? కాబట్టి తల్లిదండ్రుల తాలూకా రోల్ ఇక్కడ కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలకి ఏమిటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, పిల్లల్ని ఏ దిశలో మనం తీసుకెళ్తామని పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు వీళ్ళందరి తాలూకా సమన్వయంతో ఈ సమాజం ఇంకా ముందు ముందుగా చక్కగా ముందు ముందు భవిష్యత్తులో కూడా చాలా బాగా అవుతుందని నా ఆలోచన.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, పిల్లల మీద డిజిటల్ స్క్రీన్ టైం ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30 పాటతో ప్రయాణం మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉదిత్ నారాయణ, సుజాత పాండ్య పాట, వేటూరి గీతం, మణిధర్మ సంగీతం, చిత్రం అన్నయ్య.

పాటతో ప్రయాణం మీరు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట తొలి ప్రేమ చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. సిరివెన్నెల గీతానికి దేవా సంగీతం.

0: పాటతో ప్రయాణం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినబోతున్న పాట చిత్రం సినిమా నుండి ఆర్పి పట్నాయక్ రవివర్మ కౌశల్య పాడిన పాట కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.
1: ఏదో చెప్పాడు, సిగ్గుపడింది, రోజాని ఇచ్చాడు.

0: పారిపోతున్నది
1: ఎవరు రేటే,
0: వెళ్ళిపోతున్నది
1: ఎవరు రేటే.

0: ఆగిపోమన్నాడో
1: ఎవరేంటి
0: పార్వతి మన్నాడు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: రేపటి బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ది, గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాల గురించి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ శ్రీ రవి చిలుకోటి గారు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో పాల్గొంటారు. బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం రేపు ఉదయం 9:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. పాటతో ప్రయాణం వింటున్నారు. పాటతో ప్రయాణంలో ఇప్పుడు రాజేష్ పాడిన పాట పెద్దడమూర్తి గీతం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం, చిత్రం చందమామ.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను అజయ్ నాగమణి. పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కారుణ్య బృందం గానం చేశారు. భాస్కర్ పట్ల రవికుమార్ గీతానికి, మణిశర్మ సంగీతం, చిత్రం చిరుత

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: పాటతో ప్రయాణంలో చివరిగా వినబోతున్న పాట డాన్ చిత్రంలోనిది. హరీష్ రాఘవేంద్ర గానం చేశారు. చిన్ని చరణ్ గీతానికి లారెన్స్ సంగీతం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును కూడా లోక్సభ ఇవాళ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్సు మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నిషేధిత భూముల అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. రాష్టంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్స్ డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. రాష్టంలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పార్టీ పరంగా పోరాడతామని చెప్పారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడాన్ని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపిస్తూ పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:05. మస్తి మజా కార్యక్రమానికి స్వాగతం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: మస్తి మజా వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే నాగమణి. రోడ్డు మీద వెళ్లేటప్పుడు రకరకాల బైక్స్ స్కూటీస్ చూస్తూ ఉంటాం. అబ్బా, ఈ బైక్ బాగుంది, ఆ బైక్ బాగుంది, మనం కూడా ఇలాంటి బైక్ కొనుక్కుందామని ఎప్పుడొకప్పుడు అనుకునే ఉండుంటాం కదా. ఒకప్పుడు ఇంటికి ఒక బైక్ ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా బైక్స్ ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఎందుకు మరి టూ వీలర్స్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారు? దీని గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది, అది మీకు చెప్పేస్తాను, స్టే ట్యూన్డ్.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

0: తెలివింది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

మరికాసేపట్లో అంటే 8 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఏకచిత్ర గీతాల్లో ఈరోజు తమ్ముడు 1999లో విడుదలైన సినిమా నుండి పాటల్ని వింటారు. ఈ కార్యక్రమం మరికాసేపట్లో అంటే 8 గంటల 30 నిమిషాలకు ఏకచిత్ర గీతాల్లో. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మస్తి మజా వింటున్నారు. మనకు తెలిసి స్కూటర్స్ పెట్రోల్తో నడుస్తాయి. ఇప్పుడైతే కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఆలోచనతో బ్యాటరీ వెహికల్స్ వచ్చేసాయి. ఇక్కడి వరకు మనకు తెలుసు. అయితే ఇళ్లల్లో కరెంట్ కనెక్షన్తో పని లేకుండా సోలార్తో కరెంట్ ఎలా అయితే వస్తుందో అలా స్కూటర్ని కూడా సోలార్తో నడపొచ్చని రీసెర్చ్ చేసి ట్రై హైబ్రిడ్ స్కూటర్ని తయారు చేశారు యువ రూపకర్తలు. మరి ఆ విశేషాలేంటో చెప్పుకుందాం. మస్తి మజాలు వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై. రేపటి కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ది, గవర్నమెంట్ చేపడుతోన్న కార్యక్రమాల గురించి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ శ్రీ రవి చిలుకోటి గారు రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఇంతకీ ట్రై హైబ్రిడ్ స్కూటర్ అంటే ఏంటి? ఏంటంటే బయట ఎండగా ఉంటే సౌరశక్తితో, మబ్బులు కమ్మితే పెట్రోల్తో, ఒకవేళ పెట్రోల్ అయిపోయినా లేదంటే ఇంధనాన్ని ఆదా చేయాలనుకున్నా బ్యాటరీ బ్యాకప్తో, ఇలా 3 రకాలుగా నడిచేటువంటి తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్ ప్రత్యేకత ఇదన్నమాట. జమ్మూ కాశ్మీర్కి చెందిన బిలాల్ అహ్మద్ బినీష్ గుల్జర్లు దీన్ని తయారు చేశారు. ఎలివేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే పేటెంట్ టెక్నాలజీతో పాటు ఆటోమోటివ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వ్యవస్థతో ఈ స్కూటర్

స్కూటర్ని రూపొందించడం జరిగింది. మరి ఈ స్కూటర్లో మోబుల్ సీట్, జీపీఎస్ సెన్సార్స్, క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్తో వాహన పనితీరుని, సాంకేతిక లోపాలని కూడా గుర్తించొచ్చట. దీన్ని చూసిన నెటిజన్స్ వావ్ సూపర్, ఇప్పటి వరకు కార్లో అయితే మరి గ్యాస్ పెట్రోల్తో నడిపించవచ్చు అని చూసాం, కానీ మొట్టమొదటిసారిగా స్కూటర్ని 3 రకాలైన వాటితో నడిపించొచ్చా అని కామెంట్స్ పెట్టేస్తుంటే, మరికొందరు వాట్ అన్ ఐడియా సెట్జీ అని కామెంట్స్ పెట్టేస్తున్నారు.

మీరింతవరకు మస్తి మజా విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్లో సమయం 8:30. ఏకచిత్ర గీతాలు. ఈరోజు ఏకచిత్ర గీతాల్లో 1999లో విడుదలైన తమ్ముడు చిత్రం నుంచి పాటల్ని వింటారు. ఈ చిత్రానికి సంగీతం రమణ గోగులా.

0: Yes, I'm in love.
1: నేటి ఏకచిత్ర గీతాల్లో మీరు వింటున్నారు 1999లో విడుదలైన తమ్ముడు చిత్రం నుంచి పాటల్ని. ఈ సినిమాకి సంగీతం రమణ గోగుల. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి. అసలు చెప్పాలంటే గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ సినిమాల తర్వాత తమ్ముడు సినిమా టైంకి పవన్ కళ్యాణ్ క్రేజ్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

Why doesn't she just love me? ఏకచిత్ర గీతాల్లో తమ్ముడు చిత్రం నుంచి పాటలు వింటున్నారు. జో జీతా వహీ సికందర్ అనే అమీర్ ఖాన్ నటించిన హిందీ చిత్ర కథని మెయిన్గా తీసుకుని ఈ సినిమాని చిత్రీకరిస్తే హిందీలో సైక్లింగ్ కథాంశమైతే తెలుగులో బాక్సింగ్ని కథాంశంగా తీసుకున్నారు. అయితే కంప్లీట్గా ఈ తమ్ముడు చిత్రానికి మెయిన్ కథ మాత్రం ఇంగ్లీష్ చిత్రం కిక్ బాక్సర్లు కిక్ బాక్సింగ్ని కథాంశంగా తీసుకుని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా లవ్ సెంటిమెంట్ కామెడీనన్నింటినీ కలగలిపి కుటుంబం అంతా కలిసి చూసేటట్లుగా మరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అరుణ్ ప్రసాద్.

మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా.

ఏకచిత్ర గీతాలు వింటున్నారు. తమ్ముడు చిత్రం నుంచి పాటల్ని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్పై జూలై 15న 1999లో విడుదలైన ఈ మూవీ లాస్ట్ మంత్ జూలై 15కి 26 ఏళ్లని సక్సెస్ఫుల్గా పూర్తి చేసేసుకుంది. చూసారా, చూస్తుండగానే టైం ఎలా గడిచిపోతుందో, అప్పుడు 26 ఏళ్ళు అయిపోయిందా అనిపిస్తుంటుంది. మరి ఇప్పటికీ ఈ సినిమాలో పాటలంటే ప్రేక్షకులకు క్రేజ్ అయ్యి, ఎందుకంటే రమణ గోగుల్ అందించిన సంగీతం వేరే లెవెల్ అన్నమాట. ఈ పాట ఆ పాట అని కాదు, ఈ సినిమాలో ప్రతి పాట కూడా మ్యూజికల్ హిట్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడారు ఈ పాటని.

లో తమ్ముడు చిత్రం నుంచి పాటల్ని వింటున్నారు సంగీతం రమణ గోగుల. ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట కంప్లీట్గా ఇంగ్లీషే ఉంటుంది. కథలో సన్నివేశానికి తగ్గట్టుగా రమణ గోగుల సంగీతంతో పాటు ఆయనే రాసి పాడిన పాట ఇది. ఎక్సర్సైజ్కి సంబంధించిన ఈ సాంగ్ తెలుగు సినిమాలోనే కంప్లీట్ ఇంగ్లీష్ ఉన్న మొదటి సాంగ్గా ఉంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ చేసిన స్టంట్స్ అన్నీ కూడా స్వయంగా ఆయన చేసినవేనట. ఏ డూప్తోనో చిత్రీకరించినవి కాకపోవటం విశేషం.

ఏకచిత్ర గీతాలు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. ఏకచిత్ర గీతాలు

నుంచి పాటల్ని వింటున్నారు సంగీతం రమణ గోగుల. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియా, అదితి గోత్రికర్, అచ్యుత్ బ్రహ్మానందం, ఆలి, తనికెళ్ళవరణి, చంద్రమోహన్, మల్లికార్జున్, వేణుమాధవ్, సుబ్బు తండ్రిగా కిట్టి విశ్వనాథులు ఎవరికిచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళైతే జీవించేశారబ్బా. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా కొంచెం కూడా ఎక్కడ అస్సలు బోర్ కొట్టదు ఈ సినిమా. ఇందులో కామెడీ సీన్స్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన జానపద పాటలైతే ఇప్పటికీ అభిమానుల నోట్లో నాన్తూ ఉంటాయి. రమణ గోగుల సునీతతో కలిసి పాడిన ఈ పాట మీకోసం.

మీరింతవరకు నేటి చిత్రగీతాల్లో 1999లో విడుదలైన తమ్ముడు చిత్రం నుంచి పాటల్ని విన్నారు. సంగీతం రమణ గోగుల. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 9:05. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. బొమ్మ

0: చిత్రుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించి అనుపమ చిత్రతో కలిసి పాడిన పాట చంద్రబోస్ గీతం.
1: ¡Gracias!

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ధి, గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాల గురించి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ శ్రీ రవి చిలకోటి గారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఉదయం 9:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. సినీ గీతాల్లో ఇప్పుడు వినబోతున్న చివరి పాట పసివాడి ప్రాణం చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి సత్యం సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.

మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. పాప విమోచనానికి పుణ్యఫలానికి సనకాది ఋషులైనా సామాన్య మనిషైనా కొలుచుకునే శ్రీ వెంకటేశ్వరుని నుతిస్తూ సాగే తొలితరంగేయం. ఏ వేణుగోపాల రచనలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట.

0: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
1: గీత మెలితిరిగి అక్షరంగా మారి కొన్ని అక్షరాల మధ్యలో చేరి పదంగా మారి భావమై మనసును తాకుతుందని, అక్షరాలు అవే అయినా అర్థాలు వేరిని, చెంప చిగురింతని మేని పులకింతని, కానరాని కవ్వింతల్ని కొత్త పాఠాల అక్షరాలు దిద్దిస్తున్న రచయిత గీతం. రైతుబిడ్డ చిత్రంలో ఘంటసాల పి సుశీల, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఎస్ హనుమంతరావు సంగీతం.
2: అప్పుడే అక్షరాలన్నీ నేర్చేసుకున్నారే.
3: అక్షరాలు అవే అయినా అర్థాలు వేరు.

ఆనందపు అంచులు చేరాలంటే అందాలు దోచుకోవాలి. వలపుల మధువులు గ్రోలాలంటే తుమ్మిద తానైపోవాలి. జగమంతా చెరిసగమై సొగసు సొంపుల ఏలికలై ఒకరికొకరు ప్రేమ బానిసలై ఈ అన్నింటి వైనాన్ని స్వరాల్లో పొందుపరిస్తే ఈ గీతం. వీరాభిమన్యు చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆరుద్ర రచన కెవి మహదేవన్, సంగీతం.

ప్రపంచంలోనే సర్వభూతాలు పూజించే భగవంతుడు జీవులను పాలించేవాడని, కోరికలకు అతీతుడని, యోగులచే నుతింపబడినవాడు, ఆటంకాలను తొలగించేవాడు, బ్రోచేవాడు, కాచేవాడు, అగస్త్యుడైనా మహావిష్ణువైనా పూజించే మూలాధార చక్ర సంస్థితుడు, తలపై చంద్రవంక, ఎడమచేత చెరుకుకర్ర, తామరపువ్వు, ఫలాలు చేతధరించిన గణపతిని హంసధ్వనిరాగంలో కీర్తించిన తొలిపూజల ఎలవేలుపు గీతం, ముత్తుస్వామి దీక్షితార కీర్తన.

జనని శాంభవి శాంతమూర్తయితే చిరునవ్వు వెన్నెల్లు కురుస్తాయని, అదే ఉగ్రరూపం అయితే నిప్పులు ఉరుముతాయని, అనేక అమ్మల అవతారమూర్తయిన కనకదుర్గమ్మకు జయజయలు పలుకుతున్న మధుర గాయకుని గళం. అగ్నిపరీక్ష చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, కొసరాజు గేయం, పి ఆదినారాయణరావు సంగీతం.

మనసు చేసే అలసడి చెప్పనలవి కానిది. తన్ను గురించి తాను ఆలోచించినప్పుడు అందంలో, సిరిలో, చదువులో, కులుకులో తన స్థాయి మించి ఆలోచించవద్దని, నోచిన నోము ఫలానికి తన జతగా ఉండాల్సిన ఆ అందగానికి నెచ్చేదాకా వేచి ఉండమంటూ మధురగాయని మనసులో మాట ఈ పాట. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో ఎస్ జానకి, వేటూరి రచన, రమేష్ నాయుడు సంగీతం.

ఇళ్లన్నీ రాకకై ఎదురు చూస్తున్నాయని మనుషుల శృతిలో తలుగుల జతలో పాడుతున్న యుగళ గీతం. అందమే ఆనందం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. సత్యం సంగీతం.

ఆమె ఎవరో తనకు తెలియదని, అందుకనే ఏ పేరుతో తనని పిలవాలని తొలకరి మెరుపుల రూపంలో తరలివచ్చి మదిని వెలిగించమంటూ అనురాగ దీపపు వెలుగులు నింపేందుకు, బాధలను దాటి బ్రతుకు గమ్యాన్ని ప్రబోధించేందుకు తన మదిపాటగా పిలుస్తుందంటున్న ప్రబోధ ప్రణయ గీతం ఈ పాట. ఆరాధన చిత్రంలో మహమ్మద్ రఫీ పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ హనుమంతరావు సంగీతం.

కన్ను కన్ను ఒకసారి కలిస్తే చాలదా? హృదయాల్లో తలుపుల తరంగాలు ఎగసిపడవా? పేరే పాటై మదిలో రాగమై మరుగుతోందని, రూపే చిత్రంగా మారిపోతోందని, కళే నిజమై ప్రణయభాషలు సాకారం చేయటానికి పాడుతున్న ప్రణయగీతం. చైర్మన్ చలమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఆరుద్ర రచన, సలీల్ చౌదరి సంగీతం.

నీలాలనింగి ఎప్పుడూ నేలపై వాలాళ్ళని చూస్తూ ఉంటుంది. కన్నె వాగు కోసం కడలి అలలు చేతులెత్తి రారమ్మని పిలుస్తూనే ఉంటాయి. సుఖపిక నాదాలు అడవికి కొత్త చిగురులను పిలుస్తోంటే ఆ పిలుపులు మాయను వలపులో పాడుతున్న ప్రకృతి ప్రణయగీతం. అందాల రాశి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి రచన రమేష్ నాయుడు, సంగీతం.

వీణ వేళ్లపైనే కాదు పున్నములోనూ పాడుతుంది. అది ప్రణయ వేణువైతే మౌనంగా గానంగా మధుమాసద అవయవ్వనపు నవ్వుగా ఇలకోయిల రాగాలలో చెలిమిలో మకరందాలలో ఎదజల్లిన విరితావుల్లో పరిమిళెంచు పున్నములో పాడుకునే శుభరాత్రి గీతం. పులి బొబ్బులి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వేటూరి సుందరరామ్మూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

అనంత ఆకాశపు నీలినీడ కన్నుల్లో వెన్నెల్ని దాచేసుకుని ఆ జాలువారే వెన్నెల్ని ఆస్వాదించి చకోరమై పల్లవి పలకరింపుగా వలపు మందిరంపై వెచ్చని నీళ్ళల్ని ముద్రించి చేతులు సాచి హృదయపు నివాళిని అంటే హారతినన్నమాట అది అందిస్తున్న పాట. ఆరాధన చిత్రంలో ఘంటసాల పాడారు శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీశ్రీ రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:58.28. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:05 క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. 7:15 ఆరోగ్య జీవనం, స్లిప్ డిస్క్ సమస్యలు, డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు జనరంజనిలో. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు జనరంజని కార్యక్రమంలో. 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రసారమవుతాయి. 11:00 గుర్తుకొస్తున్నాయి. 12:00 చైతన్య స్ఫూర్తి. 1:20 షో టైం. 2:15 శక్తిశీలి. రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో యువతలో నైపుణ్యాభివృద్ధి, దీనికి సంబంధించిన ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలపై నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ శ్రీ రవి చిలుకోటి గారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఉదయం 9:15 ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. రేపు సాయంత్రం 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు. 6:20 కొత్త ప్రేమలేఖలు ధారావాహిక 25వ భాగం ప్రసారమవుతుంది. 6:40 వెన్నెల. 7:15 ఇది మన చట్టం శీర్షికన న్యాయవాదుల సంక్షేమ నిధి, ప్రముఖ న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంత సేనరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 పాటతో ప్రయాణం. 8:05 మస్తీ మజా. 8:30 ఏకచిత్ర గీతాలు. 10:00 ఎప్పటిలాగే మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:50 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.